శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి విద్యుద్భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 7వ తేదీ, గురువారం. నిలయంలో సమయం 5:58 దాటి 35 సెకన్లుగా వస్తుంది. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో శాంతి. 1897 జూలై 4 భారత స్వాతంత్ర చరిత్రలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన భారతీయ విప్లవకారులు అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఈరోజు. 1897 జూలై 4 జన్మించిన ఆయన 1924 మే 7 పరమపదించారు. ఈ ఏడాది మే 15 నుంచి రైతులకు సాగునీరు అందించనున్న దృష్ట్యా రాష్టంలో వేగంగా విత్తన సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖకు దిశానిర్దేశం చేశారు. విత్తనాల సరఫరా

కోసం 200 కోట్లు కేటాయించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో నిన్న రాష్టంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ తదితర పంటల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి వ్యవసాయ, ఉద్యాన శాఖలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన గణాంక సేకరణ మరియు క్షేత్రస్థాయి విధులను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలని సూచించారు. ఎన్యూమరేటర్లు ఈ నెల 20వ తేదీ నాటికి తమ పనులను పూర్తి చేసి తుది నివేదికలను సంబంధిత కార్యాలయాలకు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ఏలూరు జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ద్వారకా తిరుమలలో భక్తులు విరాళాలు భారీగా నమోదయ్యాయి. రాష్ట ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాలు, డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ వారి ఆదేశాల మేరకు జిల్లాలో జనగణన ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిశాంతి అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం అమరావతి నుంచి జరిగిన టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా ప్రణాళిక అధికారి, జిల్లా సమాచారం, పౌర సంబంధాల అధికారులతో మాట్లాడి పలు కీలక సూచనలు చేశారు. ఏలూరు జిల్లాలో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమాన్ని ప్రతి నెలా ఒక గ్రామంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమం నిర్వహణపై రెవెన్యూ అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా నిన్న దిశానిర్దేశం చేశారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 6:04 దాటి 59 సెకండ్లుగా వస్తుంది. వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం శాంతి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు జరిగే సమావేశాలకు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మెరుగైన పరిపాలన, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిపై ఈ సమావేశాల్లో సమీక్ష జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర 10 సూత్రాలు, జిల్లాల వారీగా వృద్ది, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడులు, ఫైళ్ల క్లియరెన్స్ వంటి అంశాలపై చర్చించనున్నారు. పలువురు కలెక్టర్లు తమ జిల్లాలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తెలియజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు సాగుకు విస్తృత అవకాశాలపై సంబంధిత అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో అమరావతి నుంచి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వయం సహాయ సంఘాల మహిళలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం కల్పించేలా సముద్రపు నాచు సాగుపై ఆర్థిక నమూనా సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫార్మా, పోషకాహార ఉత్పత్తుల్లో నాచు కీలక ముడి సరుకుగా మారే అవకాశముందని, సముద్ర వనరుల ద్వారా సంపద సృష్టికి ఇది గొప్ప ప్రత్యామ్నాయం అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రితో నిన్న ముఖ్యమంత్రి సమావేశమై ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. 38,595 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7 కారిడర్లతో కూడిన

0: రెండో దశ నివేదికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేశామని, దాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో ప్రయాణికుల సౌకర్యం కోసం మెట్రో విస్తరణ అత్యవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కాకినాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు అభినందన సభలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు బాలల హక్కుల పరిరక్షణపై ఆధారపడి ఉందన్నారు. బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాలు, చట్టాల్లో మార్పులతో బాలల హక్కుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సత్యకుమార్ తెలియజేస్తూ,
1: బాలల హక్కుల్ని బాలల జీవితాల్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వాలు అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే 2016లో చైల్డ్ లేబర్ యాక్ట్కి అమెండ్మెంట్ తీసుకొచ్చి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాలల్ని బాలల హక్కుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బాలిక భవిష్యత్తును నిర్మించినట్లయితే ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టినట్టు అవుతుంది. ఒక కుటుంబాన్ని నిలబెడితే ఈ సమాజం కూడా నిర్మాణం అవుతుంది. దాని అనుగుణంగా మనకు ఏదైతే లక్ష్యాన్ని మనకు పెట్టారో వికసిత భారత్ 2047 ఆ రకంగా బాలికల భవిష్యత్తు నిర్మించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న విషయంలో సమాజం కూడా భాగస్వామ్యులు కావాలా, అప్పుడే మనం ఒక లక్ష్యాన్ని మనం చేరడానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం.
0: ప్రకృతి సేద్యం విధానంలో విభిన్న పంటలను పండించడం ద్వారా రైతులకు అధిక ప్రయోజనం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ కొనుగోళ్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు సరైన ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు లాభసాటిగా ఉండేలా నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఆకాశవాణి హీట్ వేవ్స్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: హీట్ వేవ్ వల్ల మైనర్ నుంచి మేజర్ వరకు మన ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. డిపెండింగ్ ఆన్ ద బాడీ, అంటే ప్రతి ఒక్క శరీరము డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ ప్రాంతంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన కొత్త టోల్ ప్లాజాను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పర్యాటక అభివృద్ది ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి పేర్కొంటూ,
4: కొండను ఎక్కువ పార్టీ తయారు చేయడం నిధులు కూడా కేటాయించడం జరిగింది. అందులో భాగంగా టోల్ గేట్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారన్న విషయం కూడా తెలియజేస్తూ, వచ్చిన ప్రజలందరి కోసం ఇక్కడ ఒక మంచి పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ట్యాంకీలు, దాని విధంగా కాటేజెస్, బర్డ్స్ పార్క్, చిల్డ్రన్స్ పార్క్, ఈ విధంగా అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మన ప్రాంతాన్ని టూరిజం ఒక పక్క అన్ని విధాలుగా మనం డెవలప్ చేస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం.
0: తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన నిన్న ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బీఆర్ నాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ధూప దీప నైవేద్యాల ఖర్చును 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. త్వరలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
5: వర్ధనపల్లి గ్రామంలో శివాలయం నిర్మాణానికి 55 లక్షలు ఆర్థిక సహాయం చేసేందుకు అంగీకారం. అదేవిధంగా అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నపిల్లలకి ఇస్తున్నటువంటి కిట్లు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలోని వరాహస్వామి విశ్రాంతి భవనం 1.61 కోట్లతో మరి అభివృద్ది పనులు చేయటకు ఆమోదం తెలపడం జరిగింది.
0: అకాల వర్షాల నేపథ్యంలో తెలంగాణలో పంట నష్టం

పోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్టంలో పలు జిల్లాల్లో వర్షాల వల్ల పంట నష్టంపై జిల్లాల కలెక్టర్లతో మంత్రి నిన్న మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సంరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవసరమైన టార్పాలిన్లు తక్షణం అందుబాటులోకి తీసుకురావాలని, తడిసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని మంత్రి సూచించారు. కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలో ఎండ తీవ్రత కొంత తగ్గినప్పటికీ వేడి, ఉక్కపోత కొనసాగుతున్నాయని పేర్కొంది. కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, పోలవరం జిల్లాలో 4 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తోందని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: గుడ్ మార్నింగ్ మ్యామ్.
4: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
4: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
5: ఎస్ మ్యామ్.
4: చెప్పండి.
5: ఎస్ ఆర్ రంగనాథన్ మ్యామ్.
4: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
5: ఎస్ మ్యామ్.
4: గుడ్ గుడ్.
6: కాఫీ టైమ్ ఏంటి రోషిణి?
5: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
7: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
5: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
6: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
8: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
8: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
8: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
8: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.
6: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
6: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
6: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
6: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
9: నాలో నీకు నచ్చిందేంటి?
10: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
9: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
10: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: స్టూడియోల సమయం 7:04 దాటి 59 సెకండ్లు కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
1: మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వియత్నాం అధ్యక్షుడు టో లాం నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు. రైతులు ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. భారత్ వియత్నాం దేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వియత్నాం అధ్యక్షులు టో లాం మధ్య చర్చల అనంతరం డిజిటల్ సాంకేతికత, అరుదైన భూమూలకాలు, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, ప్రభుత్వ రంగ ఆడిట్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, సంస్కృతి, పర్యాటకం మొదలైన రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ చర్చల సందర్భంగా ఉభయ నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భౌగోళిక విషయాల్లో పరస్పర ప్రయోజన సంబంధమైన అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
3: భారత్ ఔర్ వియత్నాం కా బైలేటరల్ ట్రేడ్ పిచ్లే ఏక్ దశక్ మే డబల్ హోకర్ 16 బిలియన్ డాలర్ తక్ పహుంచ్ చుకా హై. 2030 తక్ ఇసే 25 బిలియన్ డాలర్ తక్ పహుంచానే కే లియే హమ్నే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై.
2: వియత్నాం అధ్యక్షులు మాట్లాడుతూ, భారత్తో తమ దేశానికి 50 ఏళ్ల సంబంధాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. వియత్నాం అధ్యక్షులు టో లాం నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము టో లాంకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గౌరవార్థం విందిచ్చారు. భారత్ వియత్నాం మధ్య ద్వైపాక్షిక సంబంధాలు శాంతి శ్రేయస్సుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యాటక రంగాల్లో సంబంధాలు విస్తరించాయని, ప్రస్తుత పర్యటనలో అరుదైన ఖనిజాలు, డిజిటల్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, సంస్కృతి, విద్య వంటి కీలక రంగాల్లో ఒప్పందాలు జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గడిచిన దశాబ్ద కాలంలో ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా

0: అభివృద్ది చెందిందని, దీన్ని మరింత విస్తరించేందుకు భారత్ సుముఖంగా ఉందని తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు. ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కొత్త రంగాల్లో సైనిక సామర్థ్యం అనే ఇతివృత్తంతో 2 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. సైబర్ స్పేస్, కాగ్నిటివ్ వార్ఫేర్ వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో ఎదురయ్యే సవాళ్లు అధిగమించేందుకు ఈ సదస్సు కీలకంగా నిలుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ నిన్న పరమరిబోలో సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బోవాతో సమావేశమయ్యారు. 9వ జాయింట్ కమిషన్ సమావేశంలో భాగంగా ఇరు దేశాల ప్రతినిధులు భారత్ సురినామ్ సంబంధాలపై చర్చలు జరిపారు. అనంతరం జైశంకర్ మాట్లాడుతూ, ఈ చర్చల్లో ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, అభివృద్ది, సహాయం అలాగే సామర్థ్య పెంపుదల, ఆరోగ్యం, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల మెరుగుదలపై దృష్టి సారించామని తెలిపారు.
1: We have a deep and trusted relationship because it rests on the foundation of a strong people-to-people connect. India appreciates that Suriname is today poised to take big steps forward in its developmental journey. In the past, India has collaborated on setting up transmission lines, renovation of water pumping stations, establishment of a steel rolling mill, supply of hydraulic excavators, etc. We are open to offering new lines of credit for projects that the Suriname government deems important and appropriate.
0: రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో పండ్ల ఎగుమతిదారులతో మాట్లాడుతూ, దేశంలో పండ్ల ఉత్పత్తి, నాణ్యత పెంపుదల, ప్రాసెసింగ్, ఎగుమతులు ప్రోత్సహించడమే 2 రోజుల ఫ్రూట్ హారిజాన్ 2026 కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. పండ్ల రంగానికి దిశానిర్దేశం చేసేందుకు రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులను ఒకే వేదికపై తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం కృషి చేస్తోందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జలజీవన్ మిషన్ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో మిజోరాం, లద్దాఖులతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి వి సోమన్ సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది. ఈ సందర్భంగా సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, జల్జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో గృహానికి నాణ్యమైన తాగునీరు క్రమం తప్పకుండా అందించడం ఈ ఒప్పంద ప్రధాన ఉద్దేశ్యమని, 2028 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు హర్ ఘర్ జల్ అందించే లక్ష్యంతో ఇదో కీలకడిగని పేర్కొన్నారు. మిజోరాం సాధించిన ప్రగతిని అభినందిస్తూ ప్రజల భాగస్వామ్యంలో సంస్కరణలు తేవాలని కోరారు. నీటి సరఫరా వ్యవస్థల్లో ఉపాధి హామీ వంటి పథకాలు అనుసంధానిస్తూ జల్ సంచయ్, జన్ భాగీదారీకి ప్రాధాన్యత ఇవ్వాలని మిజోరాం లద్దాఖులను కోరారు. దీనికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీలో 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం దేశవ్యాప్త వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 4 నూతన కార్మిక కోడ్ల ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రసాయనాలు, విషపూరిత పదార్థాలు, భారీ యంత్రాలు నిర్వహించే ప్రమాదకర పనుల్లో నిమగ్నమైన కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా వైద్య పరీక్షలు తప్పనిసరి చేస్తామన్నారు. హర్యానాలో చండీమందిర్ కమాండ్ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళ కుటుంబ సభ్యుల అవయవదానంతో 4 ప్రాణాలు కాపాడారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత సైన్యంలో పనిచేస్తున్న ఒక కల్నల్ భార్య బ్రెయిన్ హెమరేజ్ కారణంగా మే 2వ తేదీన బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు. ఆమె భర్త, 2 కుమార్తెలు గుండె, మూత్రపిండాలు, కాలేయం, క్లోమగ్రంథిని దానం చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో 14 ఏళ్ల బాలుడితో సహా 4 ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు పునర్జన్మ లభించింది. ఈ అవయవాలు చండీగఢ్ PGIMER ఆర్మీ హాస్పిటల్, అపోలో ఆసుపత్రులకు తరలించారు. పౌరులందరూ అవయవదానానికి ముందుకు రావాలని మంత్రిత్వ శాఖ కోరింది. పశ్చిమ బెంగాల్లో ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యం గ్రామ్లో బీజేపీ నేత సువేందు అధికారి సన్నిహితుడు చంద్రనాథ్ రద్దును గుర్తులేని దుండగులు కాల్చి చంపారు. బైకులపై వచ్చిన 8 మంది దుండగులు ఆయన కారుపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.

0: చంద్రనాథ్ గుండె పొత్తికడుపులకు బుల్లెట్ దూసుకుపోవడంతో ఆసుపత్రికి తరలించలోపే మృతి చెందారు. ఆయన డ్రైవర్ బుద్ధదేవ్ బెరా తీవ్ర గాయాలతో కోల్కతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు తృణమూల్ కాంగ్రెసే కారణమని మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు దీనికి బాధ్యులని బీజేపీ నేతలు, స్థానికులు ఆరోపించారు. సువేందు అధికారితో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆసుపత్రికి చేరుకోగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ మెట్రో రెండో దశకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 7 కారిడార్లతో కూడిన మెట్రో రెండో దశ సమగ్ర ప్రణాళిక రూపొందించి డీపీఆర్ ఇప్పటికే సమర్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెట్రో రెండో దశ మూడో దశపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈరోజు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్య మహారాష్ట, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో పిడుగులతో పడిన వర్షాలు, ఉరుములు, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, ఒడిస్సా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. రాగల 2-3 రోజుల పాటు కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యం ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వియత్నాం అధ్యకులు టోలాం నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్టపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు. రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: స్టూడియోలో సమయం 7:15 దాటి 24 సెకండ్లు కావస్తుంది. భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సన్యాస యోగము 3వ శ్లోకం.

కర్మ. ఏ కర్మైనా సరే దోషవత్ దోషయుక్తమే ఇతి అనే కారణం వల్ల త్యాజ్యం అది పరిత్యజించదగినది అని ఏకే కొందరు మనీషిణ పండితులు ప్రాహు చెబుతున్నారు. మరియు యజ్ఞ దాన యజ్ఞము దానము తపః కర్మ తపస్సు వంటి కర్మ న త్యాజ్యం త్యజింపదగినది కాదు ఇతి అని అపరే మరికొందరు పండితులు చెబుతున్నారు.

అర్జున, కర్మసన్యాసమని కర్మఫలత్యాగమని రెండున్నాయి కదా, వీటి విషయంలో శాస్త్రకారుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. దోషం లేని కర్మే ఉండదు గనక రాగద్వేషాది దోషాలను పరిత్యజించినట్లే కర్మలను కూడా పరిత్యజించాలి, అంటే సన్యసించాలి

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఆర్తి ఎఫ్ఎం 101.3. వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యావీ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరైతే మన భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మీ సౌజన్య కూడా బోలెడని విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, అలాగే మంచి స్టోరీస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది అప్ టు 11 o'clock వరకు. మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:25 దాటి 30 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంటర్పోయాం కాఫీ టైంలోకి. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఎప్పుడు స్టోరీ అయితే షేర్ చేస్తా కదా, మరి స్టోరీ ఏంటి అంటే గనక, ఒక ఊర్లో రాము అనే కుండలు చేసే ఆయన ఉన్నారనమాట. రాము మీదే కుటుంబం ఆధారపడి ఉంటుంది. తన దగ్గర ఉన్న విద్యతో కుటుంబాన్ని కాపాడుతూ ఉండేవారు. అయితే కుండలన్నీ మట్టితో చేసి చాలా కష్టపడేవారు. కానీ కుండలన్నీ పెళ్సుగా త్వరగా విరిగిపోయేలా ఉండేవన్నమాట. తన కస్టమర్స్ వచ్చి ఆ కుండల గురించి కంప్లైంట్స్ ఇస్తూ ఉండేవారు. కుండలు అన్నాక విరిగిపోకుండా ఉంటాయా చెప్పండి. దానికి రాము బాధపడి ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తాడు. వాళ్ళ తిట్లు నేను వెళ్ళలేకపోతున్నా, ప్లీజ్ నా చేత గట్టి కుండలు చేయించు అని వేడుకుంటాడు. దానికి దేవుడు వచ్చి తదాస్తు అంటారు. అప్పటి నుంచి ఒక్క కుండ కూడా విరిగిపోకుండా ఉంటుందన్నమాట. అయితే కస్టమర్స్ నుంచి తిట్లు అయితే రావట్లేదు అని పక్కన పెడితే అసలు కస్టమర్స్ రావడమే మానేస్తారు. ఎందుకు అంటే కుండ గట్టిగా విరగకుండా ఉంటే ఎవరు రారు కదా. సో అలా కస్టమర్స్ రాకపోవడం వల్ల రాము బిజినెస్ అంతా ఆగిపోతుందన్నమాట. ఇంట్లో చాలా ఇబ్బంది పడతారు. అప్పుడు మళ్ళీ దేవుణ్ణి ప్రార్థిస్తాడు. నాకు ఇలా వద్దు, నా కుండలు ఇదివరకు లాగానే చెయ్యి అని అడుగుతాడు. దానికి దేవుడు రాము ప్రార్థన విని నవ్వి మళ్ళీ తదాస్తు అంటారు. అప్పటి నుంచి రాముకి మళ్ళీ యథావిధిగా కుండలు అమ్ముతారనమాట. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, ఉన్నదాంతో హ్యాపీగా ఉండాలి అదనమాట. ఇంకా మరిన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారత్ ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, 18 పేజెస్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట అయితే విన్నారు. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:32 దాటి 3 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి స్టోరీ అయితే షేర్ చేసేసాను కదా, మరి డే స్పెషల్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. మరి ఇవాళ డే స్పెషల్స్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఈరోజు గాల్లో ఏదో తెలియని కొత్త ఉత్సాహం, ఏదో తెలియని ఒక ప్రశాంతత. ఎందుకో తెలుసా, ఈరోజు ఒక అద్భుతమైన రోజు. అదే మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి అన్నమాట. 100 ఏళ్ల క్రితం ఒక వెలుగు కిరణంలా పుట్టి తన కలంతో ప్రపంచాన్ని మేల్కొల్పున్న ఆ మహానుభావుడి గురించి ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే మాట్లాడుకుందాం. మనం స్కూల్ అసెంబ్లీలో నిలబడి గర్వంగా పాడుకునే జనగణ మనం వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది కదా, ఆ అద్భుతమైన భావాలను మనకు అందించింది ఈయన అన్నమాట. కేవలం మనకే కాదు, బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని కూడా ఈయనే అందించారు. ఒక్క వ్యక్తి 2 దేశాల జాతీయ గీతాలను రాయాలంటే అది మామూలు విషయం కాదు, అది ఆయన మేధాశక్తికి నిదర్శనం అనమాట. ఇంకా మరి ఈయన గురించి మీతో ఇంకొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. భీమా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే అనురాగ్ కులకర్ణి పాడిన పాట అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:37 దాటి 22 సెకండ్లు అయిపోయింది. మన ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఠాగూర్ గారి జయంతి గురించి అయితే మాట్లాడుతున్నా కదా. మరి ఇంకా ఠాగూర్ గారి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 1913 ఆయన రాసిన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చింది. అసలు నోబెల్ ప్రైజ్ అందుకున్న మొట్టమొదటి ఆసియాఖండపు వ్యక్తి ఎవరు అంటే మన ఠాగూర్ గారే అనమాట. వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళందరూ

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. అమరన్ మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి అండ్ రమ్య బహిరా పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి స్టూడియోలో సమయం చూస్తే 7:44 దాటి 15 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి నేనైతే ఠాగూర్ గారి గురించి అయితే చెప్తున్నా కదా, ఈ విషయం అయితే చాలా మందికి తెలీదు. ఠాగూర్ గారు మరియు గొప్ప సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు మంచి ఫ్రెండ్స్ అట. వాళ్ళిద్దరూ కలిసి దేవుడు, సైన్స్ మరియు మానవత్వం గురించి చర్చించుకునేవారట. ఊహించుకోండి, ఒకవైపు సైన్స్ దిగ్గజం, ఇంకోవైపు సాహిత్య దిగ్గజం. అసలు ఆ కాన్వర్సేషన్ ఏ రేంజ్లో ఉంటుందో కదా. ఇంకా మరి ఆయన పాటలు, ఆయన కవితలు, ఆయన ఆలోచనలు ఎప్పటికీ మనతోనే ఉండే. ఆ మహానుభావుడికి మనందరి తరపున ఒక గ్రాండ్ సెల్యూట్ చేస్తూ ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినుద్దాం. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: सामाजिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విధుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. సిద్ శ్రీరామ్ అలాగే నూతన్ మోహన్ పాడిన హిట్ 3 నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:51 దాటి 28 సెకండ్లు అయింది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో డే స్పెషల్స్ గురించి మాట్లాడుతున్నా కదా. ఈరోజు May 7 మన తెలుగు గడ్డ మీద ఒక అగ్నిపర్వతం చల్లారిన రోజు మాట. మన మన్యం పులి విప్లవ జ్వాల అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి అన్నమాట. ఆయన పేరు వింటేనే రక్తంలో ఒక ఉడుకొస్తుంది కదా. ఈరోజు ఆ మన్యం వీరుడు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. తెల్లదొరలు మన మీద అన్యాయంగా పన్నులు వేసి వేధిస్తుంటే రే నా దేశం నా ఇష్టం అని ఎదిరించిన మొట్టమొదటి గొంతు అల్లూరిది గారిది. కేవలం 27 వయసు మాత్రమే. ఆ వయసులో మనమేం చేస్తాం చెప్పండి. కానీ ఆయన విల్లు పట్టి బాణాలు ఎక్కుపెట్టి బ్రిటిష్ సైన్యాన్ని వణికించారు. ఆయన అడవిలో నడుస్తుంటే చెట్లు కూడా జై కొట్టేవంటే నమ్ముతారా? ఇంకా అల్లూరి గారు ఏదైనా పోలీస్ స్టేషన్ మీద దాడి చేయాలి అంటే ముందుగానే ఒక ఉత్తరం రాసి పంపేవారట. పలానా టైంకి మీ స్టేషన్ మీద దాడి చేస్తున్నాను, దమ్ముంటే ఆపుకోండి అని డేట్ అండ్ టైం ఇచ్చి మరీ అటాక్ చేసేవారట. ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ గట్స్ మన తెలుగువాడు కావడం మన అందరికీ గర్వకారణం అనే చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే కేవలం యుద్ధం మాత్రమే కాదు, ఆయన ఒక యోగిలా ఒక డాక్టర్లా మన్యం ప్రజలకు వైద్యం చేసేవారు. అందుకే అక్కడ గిరిజనులు ఆయన్ని ఒక దేవుళ్లా చూసుకునేవారు. ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడేవారు. అందుకే ఆయన్ని మనం మన్యం వీరుడు అని పిలుచుకుంటూ ఉంటామన్నమాట. ఇంకా ఆయన గురించి మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. అన్రక్ కులకర్ణి పాడిన శ్యామ్ సింగ్ రైమో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:58 దాటి 32 సెకండ్లుగా వస్తుంది మనవనం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో నేనైతే అల్లూరి గారి గురించి అయితే చెప్తూ ఉన్నా కదా. 1924 May 7 బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని బంధించి ఒక చెట్టు కట్టేసి కాల్చి చంపారు. కానీ ఆయన ప్రాణం పోయినా ఆయన రగిలించిన విప్లవ జ్వాల మాత్రం ఇప్పటికీ మన గుండెల్లో మండుతూనే ఉంది. తెలుగు వీరా లేవరా దీక్షభూని సాగరా అన్న పాట విన్నప్పుడల్లా మనకు అల్లూరు గారే గుర్తొస్తారు. సో ఫ్రెండ్స్, అల్లూరి సీతారామరాజు గారు మనకి నేర్పించిన పాఠం ఒకటి ఉంది, అన్యాయం ఎక్కడున్నా ఎదిరించాలి, భయపడకూడదు. ఆయన చూపిన ఆ ధైర్యం, ఆ దేశభక్తి మనకి స్ఫూర్తి కావాలి. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 7:59 దాటి 15 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి కాఫీ టైంకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం న్యూస్ హెడ్లైన్స్ స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో శాంతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు జరిగే సమావేశాలకు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మెరుగైన పరిపాలన, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిపై ఈ సమావేశాల్లో సమీక్ష జరగనుంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఈరోజు మన్యం ప్రజల సంక్షేమం కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన పోరాట యోధుడు సీతారామరాజు వర్ధంతి సందర్భంగా రాష్ట వ్యాప్తంగా ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కాకినాడలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ దేశ భవిష్యత్తు బాలల హక్కుల పరిరక్షణపై ఆధారపడి ఉందన్నారు. బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాలు, చట్టాల్లో మార్పులతో బాలల హక్కుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ ప్రాంతంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన కొత్త టోల్ ప్లాజాను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక అభివృద్ది ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన నిన్న ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ధూప దీప నైవేద్యాల ఖర్చును 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. త్వరలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనపరిచిన బాలల నుంచి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ధైర్య సాహసాలు, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు మరియు సంస్కృతి విభాగాల్లో విశిష్ట గుర్తింపు పొందిన బాలలు ఈ అవార్డుకు అర్హులని పేర్కొన్నారు. ఐపీఎల్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించే ప్రదర్శన కనబరచలేదు. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులకే పంజాబ్ కుప్పకూలింది.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి స్టూడియోలో సమయం చూస్తే 8:10 దాటి 11 నిమిషాలు అయిపోయిందనమాట. మనం ఎంటర్పోయాం గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో ఒక స్పెషల్ మెసేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది రాసింది ఎవరో తెలుసా? మన దేశానికి గర్వకారణం, గీతాంజలితో ప్రపంచాన్ని పులకరించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన రాసిన ఒక పవర్ఫుల్ కోట్ ఇప్పుడు మన లైఫ్కి ఎలా సెట్ అవుతుందో చూద్దాం. రెడీనా? లెట్స్ గో. ఠాగూర్ గారు ఏమన్నారంటే, కేవలం నీటి వైపు చూస్తూ నిలబడితే మీరు సముద్రాన్ని దాటలేరు, అడుగు వేయాలి అని. అబ్బా, ఎంత లోతైన మాట కదా. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది మన జీవితంలో అసలైన సత్యాన్ని చెప్తుందన్నమాట. మరి దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

చూసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే మజ్ను మూవీ నుంచి విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక సుజిత్ సురేష్ పాడగా గోపిసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:18 దాటి 56 సెకండ్లు అయిపోయింది. మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో నేనైతే మంచి కొటేషన్ గురించి అయితే మాట్లాడుతున్నా కదా. సో మన లైఫ్లో ఏదో ఒక పెద్ద గోల్ ఉంటుంది, అది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడమో, ఒక బిజినెస్ సామ్రాజ్యాన్ని కట్టడమో, లేదా ఒక గొప్ప ఆర్టిస్ట్ అవ్వడమో. ఆ గోల్ మనకి ఒక పెద్ద సముద్రంలా కనిపిస్తుంది. ఠాగూర్ గారు ఏమన్నారంటే, ఒడ్డు నిలబడి ఆ నీటిని చూస్తూ అబ్బో ఎంత పెద్ద సముద్రం, నేను ఎలా దాటాలి అని ముఖం తిప్పుకుంటే మీరు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారు అన్నారు. సో అందుకే అడుగు ముందుకేస్తేనే లోతు ఎంత ఉంటుంది అనేది తెలుస్తుందన్నమాట. ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విద్ భారతి FM 101.3.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బేబీ మూవీ నుంచి శ్రీరామ్ చంద్ర పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:27 దాటి 11 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే ఠాగూర్ గారి గురించి, ఆయన రచించిన ఒక కొటేషన్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా. మరి మనం ఏదైనా పని మొదలు పెట్టే ముందు గంటలు, రోజులు, నెలలు తరబడి ఆలోచిస్తూనే ఉంటాం. అదే అలా అయిపోతుందేమో, ఇది ఇలా అయిపోతుందేమో, అసలు గాలి ఎటు వీస్తుందో అని ఒడ్డును కూర్చుని లెక్కలు వేస్తూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని లెక్కలు వేసినా సముద్రం మాత్రం తగ్గదు. మనం నీటిలోకి దిగితేనే అది మనకు దారిస్తుంది. లేదు ఒడ్డును కూర్చుని ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఆ ఒడ్డునే కూర్చునే ఉంటాం. ఆ లోపలికి మాత్రం అస్సలు వెళ్ళలేమన్నమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా కడ్గమో నుంచి. మరి ఇదెవరు పాడారంటే గనక సుమంగిల్ గారు పాడగా సిరివెనెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:34 దాటి 30 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఇంకా ఠాగూర్ గారి గురించి ఆయన రాసిన కొటేషన్స్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. సముద్రం వైపు చూస్తే భయం వేస్తుంది, అదైతే సహజమండి. అడుగు వేస్తే మునిగిపోతామేమో అనిపిస్తుంది, కానీ ఠాగూర్ గారు ఏమన్నారంటే నువ్వు అక్కడే నిలబడి చూస్తుంటే ఆ సముద్రం నీకు ఒక అడ్డంకిలానే కనిపిస్తుంది. అదే నువ్వు ధైర్యంగా అడుగు వేసి ప్రయాణం మొదలు పెడితే అదే సముద్రం మన విజయానికి రహదారిగా మారుతుందని. సో 1000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది కదా. మీరు ఒడ్డున నిలబడి ఎంత గొప్పగా కలలు కన్నా ఆ కలల తీరానికి చేరాలంటే మన కాలి వేళ్లు తడవాల్సిందే. ఆ మొదటి అడుగు వేసే ధైర్యం ఎవరికైతే ఉంటుందో వారికే ఆ సముద్రం అవతలి తీరం కనిపిస్తుంది అదనమాట. ఇంకా మాట్లాడుకుందాం బోల్డ్ అనే విషయాలు బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని

0: టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

చేస్తూ వింటున్నారు ఆకాశవాణి విజయవాడ ఉద్భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా సఖీమో నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ పాడగా వేటూరి సుందరమూర్తి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:45 దాటి 16 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం జ్వరగోషారు గలం. ఇందాక చెప్పా కదా నిజానికి ఏ బంధం కూడా చెడుగా మొదలవ్వదు అని. ఎప్పుడు అవుతుందంటే ఎదుటి మనిషిని తక్కువ చేసి మాట్లాడడం, అందరిలో అవమానించడం మొదలైతే అది చేదు బంధంగా మారిపోతుంది. అది ఏ రిలేషన్ అయినా బంధం అంటే ఇద్దరు కలిసి నడవాలి. కానీ ఒకరు మాత్రమే నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే మాత్రం రెండో వ్యక్తి కేవలం బాధపడుతుంటే అది బంధం కాదు, ఒక మానసిక హింసగా మారిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా బంధం గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్వార్త ఎఫ్ఎం 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఆర్తి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే చిరునవ్వుతో మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే గనక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:51 దాటి 36 సెకండ్లుగా వస్తుంది. మనమనం జోరుగా హుషారు కాలం. నేనైతే ఈ బంధాల గురించి అయితే మాట్లాడుతున్నా కదా. కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే మనం ఎంత ప్రేమగా చూసుకున్నా అవతలి వైపు నుండి కేవలం బాధ అవమానం మాత్రమే వస్తూ ఉంటాయి. అది ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా గౌరవం లేని చోట బంధం విషయంతో సమానం. ఒక చిన్న లాజిక్ చెప్పినా అండి, మన చేతిలో ఒక వేడి కాఫీ కప్ ఉందనుకోండి, అది మన చేతిని కాల్చుతుంటే ఏం చేస్తాం? వెంటనే కింద పెట్టేస్తాం కదా. బంధం కూడా అంతే. అది మన మనసుని మన వ్యక్తిత్వాన్ని గాయపరుస్తుంటే ఆ చేదుని భరించడం చాలా కష్టంగా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా వదిలేయడం మంచిదన్నమాట. సౌజీ, ఏ రిలేషన్ అయినా బాధపడితే వదిలేయాలా అనుకుంటారేమో, అలా కాదండి. బాధలందరికీ ఉంటాయి కదా, చిన్న చిన్న బాధలకి రిలేషన్స్ని వదిలేసుకుంటామా? అలా అనట్లేదు. ఇంకా భరించలేము, మన వ్యక్తిత్వాన్ని చంపుకోలేము అని భావించినప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే వదులుకోవాలి, అది ఏ రిలేషన్షిప్ అయినా. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతీయ FM 101.3.

101.3 మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం 101.3. నేను మీ అజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా మహానటి మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే గనక చార్లతమని పాడగా మిక్కి జయమయ్యారు. మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:56 దాటి 55 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం జోరుగా హుషారుగా. మనమైతే బంధాల గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాం కదా. సో ప్రతి బంధంలోనూ ఒక లిమిట్ ఉండాలండి. బంధం చేదవుతుందని అనిపిస్తే మనసు విప్పి మాట్లాడండి. మాట్లాడితే క్లియర్ అయ్యేవి కొన్ని ఉంటాయి. మాట్లాడితే మారారు అని తెలిస్తే దగ్గరైతే మంచిదే కదా. సో అలా అని చేదు అనుభవాలు మనకి జీవితంలో కనిపిస్తూ ఉన్నా వాటిని పట్టుకుని కూర్చోకుండా ముందుకు సాగడానికి ట్రై చేయాలి. చేదు అనుభవాలు మనకి జీవితంలో కొన్ని కొత్త పాఠాలు నేర్పిస్తాయి. ఒక చేదు బంధం ముగిసింది అంటే ఒక కొత్త తీపి ప్రయాణం మొదలవుతుందని అర్థం. సో జీవితం చాలా చిన్నది. చేదు జ్ఞాపకాలను పట్టుకుని కూర్చోకండి, హ్యాపీగా నవ్వేయండి. అదనమాట. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 9:57 దాటి 42 సెకండ్లు అయిపోయింది. ఈనాటి జోరుగా హుషారుగాకి బాయ్ బాయ్ చెప్పేస్తూ బికాస్ ఆ బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో శాంతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట సచివాలయంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. పెట్టుబడులు, కంపెనీల గ్రౌండింగ్, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి కలెక్టర్లతో సమీక్షించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ద విమానాల ప్రాజెక్టు ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకనుగుణంగా రాష్ట ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు డీఆర్డీఓ ఆమోదం తెలిపింది. ఈ మేరకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలను రాష్ట ప్రభుత్వం కల్పించనుంది. అశోక చక్రంతో సహా ఎటువంటి అతుకులు లేని ఏకవస్త్ర చేనేత జాతీయ జెండా తయారు చేసిన నేతన్నను పలు అంతర్జాతీయ రికార్డులు వరించాయి. ఎంతో ఘనత సాధించిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరం గ్రామానికి చెందిన రుద్రాక్షల రామలింగ సత్యనారాయణను నిన్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కార్యాలయంలో వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరును సంబంధిత అధికారులతో నిన్న ఆమె సమీక్షించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు హెల్మెట్ వినియోగంపై మరింత అవగాహన కల్పించేందుకు నిన్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలో అభయం హెల్మెట్ బ్యాంక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టెక్కలి ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, డీఎస్పీ డి లక్ష్మణరావు ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాలు, డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ వారి ఆదేశాలు మేరకు జిల్లాలో జనగణన ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిశాంతి అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం అమరావతి నుంచి జరిగిన టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా ప్రణాళిక అధికారి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారితో మాట్లాడి పలు కీలక సూచనలు చేశారు. కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలో ఎండ తీవ్రత కొంత తగ్గినప్పటికీ వేడి, ఉక్కపోత కొనసాగుతున్నాయని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి స్టూడియోలో సమయం చూస్తే 10:12 దాటి 18 సెకండ్లు అయిపోయింది. మనం ఉన్నాం హార్వీలో ప్రోగ్రామ్లో. సో ఎంతగానో వెయిట్ చేస్తున్న ఎస్ఎంఎస్ క్వశ్చన్స్ అయితే అడిగేస్తాను. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, మనం మార్కెట్కి వెళ్ళి చిటికలో కొనేసే ఒక్క పైనాపిల్ పండు పూర్తి స్థాయిలో పెరగడానికి ఎంత సమయం పడుతుంది? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మనం మార్కెట్కి వెళ్ళి చిటికలో కొనేసే ఒక పైనాపిల్ పండు పూర్తి స్థాయిలో పెరగడానికి ఎంత సమయం పడుతుంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 08662438141 అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

ఆర్తి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ 101.3. నేను మీ అజయ్ సౌజన్య. విత్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్రేమండే దగ్గర నుంచి విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పీ బార్ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర గారు పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:18 దాటి 26 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మనం మార్కెట్కి వెళ్ళి చిటికలో కొనేసే ఒక పైనాపిల్ పండు పూర్తి స్థాయిలో పెరగడానికి ఎంత సమయం పడుతుంది అని చాలా మంది మెసేజ్లు అయితే పంపించారు. హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ లేమలపాడు నుంచి భానుగారు మెసేజ్ చేశారు. అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి ఇందాక బంధాల గురించి చెప్పాను కదా, సో దానికోసం ఒక కవిత అయితే పంపించారు. చాలా బాగా రాశారండి, థ్యాంక్ యూ. అండ్ శుభోదయం మిత్రమా సౌజన్య అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హని మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ అండి. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హర్విల్లు అంటూ గణేష్ రాజు శ్రీవత్స కోన్పూర్ నుంచి మెసేజ్ చేశారు. మంగళగిరి నుంచి మానస గారు గుడ్ మార్నింగ్ మేడం అంటూ మెసేజ్ చేశారు.

వెరీ గుడ్ మార్నింగ్ అండి. భాస్కర్ పెడ నుంచి హాయ్ సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా కడప నుంచి వినయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుజాత గారు పటమట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు అంటూ నరసింహారెడ్డి మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్, మీ ప్రశ్నకు సమాధానం అంటూ రాజేష్ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యసాయి డిస్ట్రిక్ట్, హాయ్ గుడ్ మార్నింగ్ మేడం, మై నేమ్ ఈస్ సత్యకుమార్, ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ, మై ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు అంటూ గుడ్ మార్నింగ్ అంటూ పల్లవి మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి జవాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. హాయ్ అంటూ అక్కర్పాక నుండి రమ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంచులో కూడా పంపించవచ్చు, ఇయర్స్లో అయినా పంపించవచ్చు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మామ్, ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాదు కాదు, అంటే ఇంకా కరెక్ట్గా పంపించాలి, ఒకటైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా 6 నెలలు కాదు, ఇంకొంచెం ఎక్కువ అనమాట. ఇంకా 30 నుంచి 45 నిమిషాలు పడుతుంది అంటూ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు. అస్సలు కాదు, రాంగ్ ఆన్సర్. హాయ్ సౌజ్ఞ మేడం, పైనాపిల్ తయారవడానికి 90 రోజులు పడుతుంది అని పంపించారు. శ్రీకాకుళం జిల్లా అప్పపురం గ్రామం సూర్యరావు మహాలక్ష్మి దేవాంగ్ నుంచి రోజులు కాదండి, నెలలు పడుతుంది అనమాట. మోనిషా మాధురి తమిళనాడు నుంచి ఆన్సర్ అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. అమలాపురం నుంచి దొరబాబు, కింగ్ జాన్, ఉషశ్రీ, కింగ్ విక్టర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ మేడం గారు నమస్తే అంటూ రఘువీర్ సింగ్ సుగ్నాబాయి గారు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. పెడన జోగనేంద్ర కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఆన్సర్ అయితే చెప్పేస్తాను. మరి ఆన్సర్ ఏంటి అంటే దాదాపు 18 నుంచి 24 నెలలు పడుతుందంట. అంటే సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల వరకు టైం పడుతుందంట. ఎంత ఓపిక కదా. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఊపిరితిత్తులు లేని జీవి ఎవరు. నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, ఊపిరితిత్తులు లేని జీవి ఎవరు. మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 08662488141కి మెసేజ్ చేసండి. స్టే ట్యూన్డ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్యం. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నువ్వు వస్తానంటే నేను వద్దంట నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ అండ్ సుమంగ్లి పాడగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:36 దాటి 30 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హర్విల్ లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఊపిరితిత్తులు లేని జీవి ఎవరు అని. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్ అంటూ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి అయితే మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అండి. కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి 17 నుంచి 36 మంత్స్ అంటూ పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇందాక ఆన్సర్ అయితే చెప్పేశాను. మరి ఇప్పుడైతే ఫిష్ అని పంపించారు, ఫిష్ లో కూడా రకాలు ఉంటాయి అన్నమాట, అది చెప్పాలి. వానపాము అంటూ విజయవాడ నుంచి మల్లికార్జున్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

అలాగే కడప వినయ్ ఆదిత్య సౌజ్ఞ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి మాధవరం నుంచి గూగుల్ ఇచ్చిందండి, పెద్ద ఆన్సర్ పంపించారు. ఎనీవే కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఫ్రెండ్స్ అంటూ కానూ నుండి అంజుబాబు, దివ్య, ప్రణీత, హర్షిత, బుద్ధింక అంటూ పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ ఆల్ అంటూ ఐలవరం నుండి సిద్ధాంతి, గోల్ధర్మారు, పద్మావతి, ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు అంటూ సత్యభార్గవి, తాడిపత్రి, అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంటే ఊపిరితిత్తులు లేని జీవులు చాలా ఉంటాయి అనుకోండి, నేను చాలా అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆన్సర్ పంపిస్తున్నారు, అసలు ఊపిరితిత్తులు లేని చిన్ని జీవి ఎవరు అని అడగాల్సింది. ఇలా అడగడం వల్ల మీకు గూగుల్ చాలానే ఇచ్చింది, అవన్నీ కూడా పంపించేస్తున్నారు. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ దుర్గా ప్రీతి ఫ్రమ్ బళ్ళారి నుంచి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ హిందూపురి నుంచి, సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనంద్రం కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మామ్ అంటూ లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుజాత పట్మట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమినపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నల్గొండ నుంచి సెల్వరాజ్, వీక్షిత, రాములమ్మ గారు ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఇది పంపించలేదు నాకు తెలిసి. ఇంకా హాయ్ సౌజ్ మేడం, ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అప్పపురం గ్రామం నుండి బట సూర్యరావు, మహాలక్ష్మి దేవంగి నుంచి, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

అండ్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ రఘువీర్ సింగ్ జుగ్నాభాయ్ ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఊపిరితిత్తులు లేని జీవి, అబ్బా గూగుల్ ఇచ్చిందని నాకు అర్థమైపోయింది. పోలవరం నుండి భాస్కర్ రావు అండ్ రాణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ మెసేజ్ చదివానండి, మీరు వినలేదు. ఎవరు? హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మి నిష్కాన్ హని గారు, ఆల్రెడీ మెసేజ్ చదివాను, ఇప్పుడైతే ఆన్సర్ చదువుతున్నాను. ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సౌజ్ఞ గారు, ఎండ తీవ్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈసారి షేర్ చేయండి అంటూ వేదాంత జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి పంపించారు. తప్పకుండా అండి, ఈసారి మాట్లాడుకుందాం. అలానే ఆన్సర్ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు అంటూ పోరంగ్ నుంచి వీర రాఘవమ్మ, రేఖ, సాయి, మౌనిక మెసేజ్ చేశారు. ఇంకా మరి ఆన్సర్కి ఆన్సర్ ఏంటంటే, మీరు చెప్పినట్టు వానపాము, జలగ, ఇంకా హైడ్రా, చాలా ఆన్సర్స్ అయితే పంపించారు కదా, చాలా ఆన్సర్స్, జెల్లీ ఫిష్, ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి కూడా మర్చిపోయారు, చీమ కూడా. చీమ కూడా వాటి శరీరానికి ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారానే గాలి పీల్చుకుంటుందంట అదనమాట. మరి లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఇది మీ అభిమానానికి క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఏంటనుకుంటున్నారు, ఆకాశవాణి 90 సంవత్సరాల స్వర సంధ్యం మ్యూజికల్ కాన్సర్ట్ ఎప్పుడు జరుగుతుంది? ఆప్షన్ ఏ ఈ నెల 10th, ఆప్షన్ బి ఈ నెల 12th, ఆప్షన్ సి ఈ మంత్ 15th. మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866244888 అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3.

0: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటిరాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: విజయ్ యశ్దాస్ పాడగా, గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, శ్రీమణి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 22 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హార్విల్ ప్రోగ్రామ్ లో. మరి నేను క్వశ్చన్ అయితే అడిగాను కదా, ఆకాశవాణి 90 సంవత్సరాల స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్ ఎప్పుడు జరుగుతుంది అని అడిగాను. ఆప్షన్స్ కూడా ఇచ్చాను కదా, ఆప్షన్ ఏ 10th, బి 12th, అలాగే సి 15th అని చెప్పాను. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజన్ గారు అంటూ పోరంగ్ నుంచి వీర రాఘవమ్మ గారు మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఒరవకొండ నుండి ఈశ్వరయ్య, వానపాములు అంటూ ఇందాక క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. విజయలక్ష్మి ఫ్రమ్ తిరుమల కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాసులు శ్రీవల్లి తిరుపతి శ్రీనివాస్ మంగాపురం నుంచి వానపాము అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి చీమలు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడైతే ఈ ఆన్సర్ అయితే తెలీదు అంటూ పంపించారు. ఆప్షన్స్ ఇచ్చాను కదా, ఊరికే ఏదైనా ఒక ఆప్షన్ అయినా పెట్టాల్సింది. ఇంకా జూన్ 8 అంటూ పంపించారు. జూన్ అనే ఆప్షన్ ఇవ్వలేదండి, మే నెల, ఈ నెల మే నెల అన్నమాట. ఈ డేట్స్ లో చెప్పాలి. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు మెసేజ్ చేశారు జూన్ 8 అని, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వెంకటగిరి నుండి వర్ష శ్రీదేవి సురేష్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సౌన్య మేడం ఆన్సర్ ఈజ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు బట్టా సూర్యారావు గారు. ఎంఎస్ దుర్గారావు, మన వాళ్ళు బుర్రగన్ అయ్యయ్యో, గూగుల్ని ఎక్కువ అడుగుతారంటారా. ఇంకా ఆన్సర్ ఈజ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాజేష్, హిందూపురం సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కమత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇది గూగుల్ ఇచ్చి ఉంటుంది జూన్ 8 కానీ కాదనమాట. పెడన జోగనాథ కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పల్లవి మచిలీపట్నం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. హాయ్ మై నేమ్ ఈజ్ సత్యకుమార్, ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ, మై ఆన్సర్ ఈజ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి ఫ్రమ్ తిరుమల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజు సాంగ్ కావాలి అంటూ మెసేజ్ చేశారు. సాంగ్ రిక్వెస్ట్ లేదు కదా, సో ప్లే చేయలేను. మరి ఇంకా ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. మరి మన ఆకాశవాణి 90 సంవత్సరాల స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్ ఎప్పుడు జరుగుతుందంటే ఈ నెల 10వ తేదీ 6 గంటలకి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుందన్నమాట. అదనమాట 6 గంటలకి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:53 దాటి 57 సెకండ్లు అయిపోయింది. ఈనాటి హరివిల్కి అయితే బాబాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. అలాగే ఈనాటి నా షోకి కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో, మంచి మంచి సాంగ్స్తో మళ్ళీ మేము ఉంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో శాంతి. ఈ ఏడాది మే 15 నుంచి రైతులకు సాగునీరు అందించనున్న దృష్ట్యా రాష్టంలో వేగంగా విత్తన సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖకు దిశానిర్దేశం చేశారు. విత్తనాల సరఫరా కోసం 200 కోట్లు కేటాయించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో నిన్న రాష్టంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ తదితర పంటల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి వ్యవసాయ, ఉద్యాన శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు సాగుకు విస్తృత అవకాశాలపై సంబంధిత అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో అమరావతి నుంచి నిన్న సమీక్ష నిర్వహించారు. ఫార్మా పోషకాహార ఉత్పత్తుల్లో నాచు కీలక ముడి సరుకుగా మారే అవకాశముందని, సముద్ర వనరుల ద్వారా సంపద సృష్టికి ఇది గొప్ప ప్రత్యామ్నాయమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తిరుమల పురవీధులకు ఆధ్యాత్మిక, పౌరాణిక శోభను తీసుకువచ్చే దిశగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. క్షేత్రంలోని మాడవీధులు, ప్రధాన సర్కిళ్లు, రహదారులకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్తి ఉన్న మహనీయుల పేర్లను ఖరారు చేసింది. టీటీడీ నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు ఈ కొత్త పేర్లకు పాలక మండలి సమావేశంలో ఆమోదముద్ర వేసింది. దీంతో త్వరలోనే ఈ పేర్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో శిథిలావస్థకు చేరిన శివాలయానికి మహద్దశ పట్టనుంది. పాడేరు నియోజకవర్గంలోని వర్తనపల్లి గ్రామ శివాలయం పునర్నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం 55 లక్షల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు సన్నాహాలు నెల్లూరు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు నిన్న భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. మొదటి 2 రోజులు సుమారు 25,000 మంది ప్రతినిధులు, చివరి రోజు బహిరంగ సభకు 7 లక్షలకు పైగా కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు నేతలు వివరించారు. ఏలూరు జిల్లాలో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమాన్ని ప్రతి నెల ఒక గ్రామంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమం నిర్వహణపై రెవెన్యూ అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా నిన్న దిశానిర్దేశం చేశారు. కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలో ఎండ తీవ్రత కొంత తగ్గినప్పటికీ వేడి, ఉక్కుపోత కొనసాగుతున్నాయని పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ మధ్యాహ్నం 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
4: తొంభై వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా

ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ ఆర్జే శృతి. నాతో మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:06 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది. సో మన ఈ టైం మన సినిమా కబుర్ల టైం, మీకు తెలుసు కదా ఆల్రెడీ. అండ్ మరి చాలా విశేషాలు ఉన్నాయి అండ్ స్పెషల్స్ ఉన్నాయి అండ్ బర్త్డే స్టార్స్ కూడా ఉన్నారు. ఎవరెవరు ఏంటో సంగతులు అన్నీ మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఊరి పేరు భైరవకోన సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ సిట్ శ్రీరామ్ పాండ పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో శిల్పారావు పైన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. గుంటూరు ఖారం సినిమా నుంచి 11:13 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది మరి స్టూడియోలో. అండ్ నేను మీ ఆర్టిస్ట్ శృతి. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. బలగం వేణు డైరెక్ట్ చేస్తున్న ఎల్లమ్మ సినిమా గురించి అయితే ఎప్పుడు ఏదో ఒక బజ్ అలా అలా అలా వస్తూనే ఉంటుంది. ప్రెసెంట్ ఉన్న టాక్ ఏంటంటే ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ జాయిన్ అవుతోంది అని చెప్తున్నారు మెయిన్ లీడ్ గా అనమాట. సో ఫస్ట్ సాయి పల్లవి అన్నారు, ఆ తర్వాత కీర్తి సురేష్ అన్నారు, ఇలా రకరకాల టాక్స్ అయితే వినిపించాయి. బట్ ఇప్పుడు ఫైనల్ గా మన సీతారామం సీత ఆన్ బోర్డ్ అనమాట. వెల్, ఏదైనా ఫిక్స్ అవునో కాదో కొంతకాలానికి మనకి తెలుస్తుంది అనుకోండి, అది వేరే విషయం. అండ్ నెక్స్ట్ మనం ఇంకా మాట్లాడుకుందాం అప్డేట్స్. బట్ రైట్ నౌ భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో కపిల్ కపిలన్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. భరత మహాశైలకు విజ్ఞప్తి మూవీ నుంచి వింటూ వింటూ చేస్తూ స్టేట్ యూనివర్ విత్ భారతి FM 101.3.

కోప్యా సింహనిజీ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:21 క్రాస్ అయిపోయి 23 సెకండ్స్ మన సినిమా కబుర్ల టైం. మరి ఈరోజు ఆచార్య ఆత్రేయ గారి జయంతి. సో మరి దాదాపు అండి 400 సినిమాలకు పాటలు మాటలు రాసిన రచయిత. ఆయన్ని అందరూ కూడా మనసు కవి అని పిలిచేవారు. సో దీక్ష సినిమాతో అంటే 1950 రిలీజ్ అయింది సినిమా. ఈ చిత్రానికి తొలిసారి గీత రచన చేశారు మన ఆత్రేయ గారు. అదే సంవత్సరంలో రిలీజ్ అయిన సంసారం అనే సినిమాకి స్టోరీ కూడా రాశారట. సో మరి 1961 వాగ్దానం అనే సినిమాని నిర్మించారు కూడా. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసుల్ని దోచుకున్న మనసు కవి మన ఆత్రేయ గారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఆకలి రాజ్యం సినిమా నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలు గారు, ఎస్ జానకి పాడిన పాట ఆత్రేయ గారి రచనలో. లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: అయ్య బాబోయ్, తన పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్?
0: దని దశ

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆరాధన సినిమా నుంచి ఎస్పీ బాలుగారు అండ్ ఎస్ జానకి పాడిన బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వినేశారు. సో ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ అండ్ ఆత్రేయ గారి లిరిక్ అనమాట. 11:32 క్రాస్ అయిపోయి 29 seconds అయిపోయింది మన స్టూడియోలో టైం, అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో నారా రోహిత్ 23rd ఫిల్మ్ కి ముహూర్తం అయితే సెట్ అయిపోయింది, అండ్ అది అలాంటి ఇలాంటి సినిమా కాదు, ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుంది ఈ సినిమా. మణికుమార్ గారి డైరెక్షన్ లో భరత్ చౌదరి ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తారు. సో అది పక్కన పెడితే మన బాలయ్య కొరటాల శివ గారి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నారని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఆ సినిమాకి అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ అందించబోతున్నారట. ఓహో, అనిరుద్ధ్ రవిచందర్ అంటే ఇప్పుడు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ మనం చాలా సినిమాల్లో విన్నాం బాలయ్య గారికి. సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా వెళ్తున్నారన్నమాట. చూడాలి మరి ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో. అండ్ ఇదే సినిమాలో అండ్ కొరటాల శివ గారు బాలయ్య గారు ఈ సినిమాలోనే విద్యా బాలన్ అండ్ సంజయ్ దత్ వీళ్ళిద్దరు బాలీవుడ్ స్టార్స్, వీళ్ళిద్దరు కూడా జాయిన్ అవ్వబోతున్నారని ప్రస్తుతం అయితే టాక్ నడుస్తుంది. అది మ్యాటర్. సో మరి నెక్స్ట్ అయితే ఈ రోజు సందీప్ కిషన్ మన బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ హీరో సందీప్ కిషన్ బర్త్ డే. సో నెక్స్ట్ మీకోసం రమణ గోగుల మ్యూజిక్ కంపోజిషన్ లో రంజిత్ పాండ పాట ప్లే చేస్తున్నాను. శ్రీమణి గారి లిరిక్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ నుంచి వచ్చేసింది. దాని తర్వాత ఇంకొక సాంగ్ తర్వాత ప్రొడ్యూసర్ ఆర్పి చౌదరి గారి జర్నీ గురించి మనం ఈ రోజు స్పెషల్ గా మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు మనం ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారి జర్నీ గురించి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా అండి, సినిమా పైన ప్యాషన్తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన చౌదరి గారు సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్లో సౌత్ ఇండియన్ సినిమాలో ఒక స్ట్రాంగ్ మార్క్ క్రియేట్ చేశారు. తమిళ్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి మన తెలుగులో కూడా బ్లాక్ బస్టర్స్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ప్రొడ్యూస్ చేసి అటు మాస్ ఇటు క్లాస్ ఆడియన్స్ ని కనెక్ట్ చేశారు అని చెప్పొచ్చు. ఆయన మూవీస్ లో సింపుల్ కథలుంటాయి కానీ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కాగా ఉంటాయి. ఇదే ఆయన సక్సెస్ ఫార్ములా అన్నమాట. నెక్స్ట్

ఆర్బి చౌదరి గారు తమిళ సినిమాలతో తన సినిమా కెరీర్ స్టార్ట్ చేశారు అని, అయితే విజయ్, అజిత్, సూర్య, విక్రమ్ లాంటి స్టార్ హీరోస్తో బ్లాక్ బస్టర్ హిట్ ఫిలిమ్స్ తీశారు తమిళ సినిమాలు. అండ్ మన తెలుగులో ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ, జగపత్ బాబు, శ్రీకాంత్, తరుణ్, పవన్ కళ్యాణ్, వెంకటేష్ అండ్ ఇంకా ఎంతో మంది హీరోస్తో, నాగార్జున గారు, ఇలా ఎంతో మందితో చాలా మంచి మంచి సినిమాలు చేశారు. సుస్వాగతం, సూర్యవంశం, సీను, రాజా, నేను ప్రేమిస్తున్నాను, నువ్వొస్తావని, ప్రియమైన నీకు, అసలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక పెద్ద లిస్టే ఉందన్నమాట. ఇలా ఎన్నో సినిమాలు అందించారు ఆయన మనకి. మన ఇండస్ట్రీలో హార్ట్ టచింగ్ స్టోరీస్తో హిస్టరీ క్రియేట్ చేసిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ మన ఆర్బి చౌదరి గారు. సో నెక్స్ట్ మీ అందరి కోసం రాజా సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఉంచు చేస్తూ స్టేట్ యూనిట్ విత్ భారతి FM 101.3.

మను అండ్ చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. ఎస్ఏ రాజ్కుమార్ గారు మ్యూజిక్ కంపోజిషన్ అండ్ సిరివెన్నెల గారు లిరిక్ అనమాట. రాజా సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 11:50 అయిపోయింది మన టైం. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ మన ఆర్బి చౌదరి గారు మూవీస్ నుంచి అయితే సాంగ్స్ విన్నారు కదా. నెక్స్ట్ యాక్చువల్గా ఇంకొక ఫిల్మ్ అప్డేట్ ఏంటంటే, అందరూ కూడా హాలిడే ట్రిప్ అనుకున్నారు. ఎవరు వెళ్ళింది అంటే మన ప్రిన్స్ మహేష్ బాబు అనమాట. అయితే అందరూ కూడా అదేదో హాలిడే ట్రిప్ అనుకున్నారు, బట్ ఫిట్నెస్ ట్రైనింగ్ కోసం నేను వెళ్ళింది అని చెప్పేసి మహేష్ బాబు గారు చెప్తున్నారు అనమాట. మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా మన ప్రిన్స్ జర్మనీ టూర్ వెళ్ళారు. అందరూ ఏమో అదేదో ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళిపోయారు అనుకున్నారు, కానీ వెళ్ళింది దేనికోసం? వారణాసి సినిమా కోసం, ఫిట్నెస్ ట్రైనింగ్ పని మీద అనమాట. అది మ్యాటర్. సో ఇది పక్కన పెట్టేస్తే, విశ్వంభర సినిమాకి కీరవాణి గారి మ్యూజిక్ అని మనకు ఆల్రెడీ తెలుసు, కానీ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హనుమాన్ అండ్ మిరాయ్ మూవీస్ కి మ్యూజిక్ చేసిన గౌరా హరి చేస్తున్నారట. క్రేజ్ బాస్, క్రేజ్ అలాంటిది. మరి ఇప్పుడు ఆయన టైం నడుస్తోంది అని చెప్పొచ్చు ప్రస్తుతం హనుమాన్ అండ్ మిరాయ్ మూవీస్ హిట్ తర్వాత. అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో పోస్ట్ పోన్ల ట్రెండ్ నడుస్తోందేమో అని డౌట్ గా ఉంది. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: అనగనగా ఒక రాజు. ఆ రాజుకి చాలా పెద్ద మనసు.
4: పంతులు గారు.
5: అయ్యా,
4: ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని. నోట్లు పట్టట్లేవు.
5: చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి.
4: చిల్లర గల కోసం సెపరేట్ హుండీ చేయించండి. నాకు కాబోయే మామగారికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, ఆయన ఎఫెక్షన్ మొత్తం డివైడ్ అయిపోతుంది.
5: ఎఫెక్షన్ అంటే
4: తెలుగులో ఆస్తులు అంటారు.
3: ఆ మనసులోకి తగదగా మెరిచిపోయే నగలేసుకుని యువరాణి దిగింది.
6: సర్వమంగళ మాంగళ్యే మంత్రాన్ని తిరిగి చెప్పమ్మా.
5: అయ్యో, తిరిగి చెప్పమంటే అటు తిరిగి చెప్పమని కాదు, రిపీట్ చేయమని.
6: అమ్మాయి చాలా తెలివైంది.
7: అమ్మాయి చదివింది ఇంటర్ దాకా.
6: సంతోషం.
4: మీ కుక్కే బ్రాండ్?
8: మాది గోల్డెన్ రిట్రీవర్ అండి. మీ బ్రాండ్?
4: బ్లాక్ డాగ్ అండి.
8: బ్లాక్ డాగా?
4: నల్ల కుక్క. బ్లాక్ డాగ్. నాకు బ్లాక్ డాగ్ ఉంది, వెరీ క్యూట్.
8: నీకు ఫ్యూచర్ లో అమెరికా వెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా?
4: హాయ్ బాబోయ్, నేను చిన్నప్పుడు అంతా అక్కడేనండి. ఎరా, ఆ వైట్ హౌస్ ఇంకా వైట్ గానే ఉందా?
5: బ్లాక్ అయింది.
4: శభాష్.

అనుగుణగా ఒకరోజు మూవీ నుంచి అయితే సాంగ్ వినేశారు కదా, అండ్ మనమున్న సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో మరి ప్రస్తుతం టాలీవుడ్ లో పోస్ట్ పోన్ల ట్రెండ్ నడుస్తుందేమో అని డౌట్ కాన్. ఎందుకంటే పెద్ది టాక్సిక్, లెనిన్ అన్ని కూడా పోస్ట్పోన్ అయిపోయినాయి సమ్మర్ హడావిడి నుంచి. అండ్ ఇప్పుడు మన శామ్ మా ఇంటి బంగారం సినిమా కూడా పోస్ట్పోన్ అయిపోయింది జూన్ 19 అనమాట. సో మరి ఐపీఎల్ సీజన్ May 31st దాకా ఉంది కదా, సో అందుకని అన్ని సినిమాలు అలా జూన్ లోకి వెళ్ళిపోయినాయి. ఎనీవే స్కూల్ అండ్ కాలేజెస్ స్టార్ట్ అయ్యేదే మరి ఆ టైంలో, అంటే జూన్ 2nd week నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంటే మరి ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు ఈ సినిమాల పైన. అఫ్కోర్స్ అయినా ఏ మనం ఏమైనా ఆగుతామా ఏంటి, రిలీజ్ అయ్యిందా, బుక్ చేసుకున్నామా, చూసామా, వెళ్ళామా, వచ్చామా, అది అలా ఉంటుంది కదా మరి సినిమా మీద ఉన్న ఇష్టం. ఎనీవేస్ ఒక సినిమా కొత్త డైరెక్టర్స్ ఇద్దరున్నారు, ఒకటే సినిమాకి కొత్త డైరెక్టర్స్ ఇద్దరు అనమాట. మ్యాటర్ ఏంటంటే నితిన్ కొత్త సినిమా ఒకటి స్టార్ట్ అవుతోంది, నారి సిరిసివాడ అండ్ సోమశేఖర్ వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు. రితిక నాయక్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది అనమాట, మన వై బుంది బేబీ ఆ పాట హీరోయిన్, బ్యూటిఫుల్ హీరోయిన్. సో మరి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నారు ఆ సినిమాకి. May 2nd week నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందంట ఈ సినిమాకి, అది మ్యాటర్. సో మరి నితిన్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. మరి స్టూడియోలో టైం 11:58 క్రాస్ అయిపోయి 26 seconds అయిపోయింది కాబట్టి మన సినిమా కబుర్లకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ ఎగ్జాక్ట్ గా 12:02 మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటే దానికి ప్లీజ్ లింక్ వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

0: వీణ వేణువైన సరిగమ విన్నావా?
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00, ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో శాంతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు జరిగే సమావేశాలకు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మెరుగైన పరిపాలన, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిపై ఈ సమావేశాల్లో సమీక్ష జరుగుతుంది. విప్లవాత్మక రైల్ పార్సిల్ యాప్ను అమలు చేసిన మొదటి జోన్గా దక్షిణ మధ్య రైల్వే కావటం, అలాగే విజయవాడ డివిజన్ పరిధిలో విజయవాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్లు ఉండటం చాలా గర్వకారణమని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ మోహిత్ సోనాకియ అన్నారు. పార్సిల్ వ్యాపారం భారతీయ రైల్వేలో ఇప్పటి వరకు కొనసాగుతుందని, ఇప్పుడు డిజిటల్ పరివర్తన కొత్త యుగంలోకి ప్రవేశిస్తోందని ఆయన పేర్కొన్నారు. రైల్ పార్సిల్ యాప్ పార్సిల్ వినియోగదారులు ఉపయోగించుకోవాలని కోరారు. తనకు లభించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందరి సమిష్టి కృషి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో కొనసాగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో స్వాగతోపన్యాసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం గురించి ప్రస్తావించారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పసుపుల గ్రామ పంచాయతీ రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన 18వ పంచాయతీగా నిలిచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి గ్రామ పంచాయతీగా నిలిచింది. రాయలసీమ నుంచి వచ్చే నిరుపేద రోగులకు అత్యాధునిక వైద్య సౌకర్యాలను అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో అత్యాధునిక వైద్య పరికరాలను ఈరోజు ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు హెల్మెట్ వినియోగంపై మరింత అవగాహన కల్పించేందుకు నిన్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలో అభియం హెల్మెట్ బ్యాంక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టెక్కలి ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, డీఎస్పీ డి లక్ష్మణరావు ప్రారంభించారు. కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్, గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలో ఎండ తీవ్రత కొంత తగ్గినప్పటికీ వేడి, ఉక్కపోత కొనసాగుతున్నాయని పేర్కొంది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం, ఆ రోజు
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది. ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
5: ఎస్, మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి FM 101.3 అండ్ స్టూడియోలో టైం 12:03 క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఏంటంటే మీకు తెలుసా ప్రోగ్రామ్లోకి, యాక్చువల్గా ఇప్పటి వరకు మనం రోడ్స్కి మాత్రమే మనం గూగుల్ మ్యాప్స్ అవి వాడాం కదా, బట్ మీకు విషయం తెలుసా, మన మానవ శరీరానికి కూడా తన సొంత గూగుల్ మ్యాప్ ఉంటుందిట. దీని గురించి ఒక విషయం అయితే చెప్తాను, వెయిట్ చేస్తూ వింటున్నానండి వివిధ భారతి FM 101.3. అండ్ రైట్ నౌ రాజహంస మూవీ నుంచి MM కీరవాణి గారు అండ్ చిత్ర పాడిన పాట ప్లే చేస్తున్నాను, సిరివెల్లి గారి లిరిక్ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.

ఎంఎం కీరవాణి గారు అండ్ నిఖితా నిగం పాడిన సాంగ్ అయితే విన్నారు. చంద్రబోస్ గల్లెరిక్ అండ్ ఎంఎం గారు కీరవాణి గారు మ్యూజిక్ కంపోజిషన్. మగధీర సినిమా నుంచి విన్న తర్వాత 12:13 క్రాస్ అయిపోయి 48 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ టైం. అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. యాక్చువల్గానే మన బాడీలో ప్రతి సెల్కి దాని సొంత పని, దాని సొంత గుర్తింపు, దానికి సొంత ప్లేస్ ఉన్నాయట తెలుసా. అంటే వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా, సో ఇదే నిజం అనమాట. సో దీని మీద ప్రస్తుతం అయితే మన సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. అంటే మన బాడీలో ఉండే గూగుల్ మ్యాప్స్ గురించి అనమాట. సో ఒక మొత్తం రీసెర్చ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. ఓకే. అండ్ ఇంకొక విషయం, అడవుల్ని నరికేయడం ఆర్ వన నిర్మూలన, దీన్ని అఫీషియల్గా బ్యాన్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏదో మీకు తెలుసా? దీని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. రైట్ నౌ మీ అందరికోసం మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో కార్తీక్ అండ్ సాహితి పాడిన పాట ప్లే చేస్తున్నాను. అనంత్ శ్రీరామ్ లిరిక్ రుడీన్ లవ్ స్టోరీ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరికోసం. ఎంజాయ్ లిస్నింగ్.

0: అబ్బాబా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఎస్ ఎగ్జాక్ట్లీ అండ్ స్టూడియోలో టైం 12:21 క్రాస్ అయిపోయి 11 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో 2016 లో అండి జీరో ఫారెస్టేషన్ పాలసీని అడాప్ట్ చేసుకుంటూ డిఫారెస్టేషన్ అంటే అడవుల్ని నరికేయడాన్ని అఫీషియల్గా బ్యాన్ చేసిన ఫస్ట్ కంట్రీ నార్వే అనమాట. సో దీనికోసం ఏంటంటే వాళ్ళు ఒక ప్రతిజ్ఞ కూడా చేసుకున్నారట ఆ దేశంలో వాళ్ళు. ముఖ్యంగా వన సంపదకి భంగం కలిగించి తయారు చేసే ఏ రకాల వస్తువుల్ని కొనము అని చెప్పేసి. సూపర్ కదా. అంతేకాదు ఈ నార్వే దేశం బ్రెజిల్, ఇండోనేషియా, లైబీరియా లాంటి దేశాలకు చాలా పెద్ద అమౌంట్ని కూడా డొనేట్ చేసింట. ఎందుకు అంటే డిఫారెస్టేషన్ని ఆయా దేశాల్లో కంట్రోల్ చేయడం కోసం. సో నాకైతే స్టాలిన్ సినిమా గుర్తొచ్చింది, ఎందుకంటే నువ్వు అండ్ నువ్వు ఒక హెల్ప్ చెయ్యి, తర్వాత ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురికి చేయమను, ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, అలా అనిపించింది. ఎందుకంటే నార్వే దేశంలో ఇలాంటి ఒక డిఫారెస్టేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఆ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సేమ్ ఎగ్జాక్ట్గా కాకపోయినా కొంతవరకు అంటే ప్రకృతి పరిరక్షణ కోసం పర్యావరణ కట్టుబాట్లు అయితే రాసుకున్నాయంట కొన్ని దేశాలు, అదనమాట మ్యాటర్. సో వాళ్ళు ఫాలో అవడమే కాదు ఇంకొన్ని దేశాలను ఇన్స్పైర్ చేశాయన్నమాట ఇలాంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్లో. సూపర్ కదా, అది మ్యాటర్. సో మరి నెక్స్ట్ ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ అల్ఫాన్స్ జోసెఫ్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో, శ్రీమణి గారి లిరిక్. మరి హలో గురు ప్రేమ కోసమే మూవీ నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది, ఎంజాయ్ లిసనింగ్.

ఎస్, రౌడీ బాయ్స్ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. మరి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు, ఇది ఎన్నో విషయాలు నిజమైంది కదా. అయితే రీసెంట్ గా జార్ఖండ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అక్కడ ఫైజానుల్లా అనే ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడనమాట. తనైతే అందర్లాండ్ స్టూడెంట్ కాదు, సెరెబ్రల్ పాల్సీ అనే ఒక వ్యాధి ఉంది తనకి. అండ్ అది మాత్రమే కాదు, అతను తన ఎగ్జామ్ ని చేతులతో కాదు నోటితో రాసట, అంటే నోట్లో పెన్ పెట్టుకుని రాయడం అనమాట. అలా రాస్తూ మొత్తం ఎగ్జామ్స్ ని కంప్లీట్ చేశాడు. అండ్ కంప్లీట్ చేయడం మాత్రమే కాదు, ఈ ఎగ్జామ్స్ లో తను 93.8% స్కోర్ చేశాడు. నిజంగా గ్రేట్ కదా. అసలు 10th క్లాస్ అనగానే అందరూ ఎగ్జామ్లో ఏం రాస్తారు, ఏమిస్తారు అనే ప్రెషర్ ఫీల్ అవుతుంటే, ఫైజల్ మాత్రం తన నోటితో ఎగ్జామ్స్లో టాప్ చేయడం అసలు గ్రేట్. మంచి ఇన్స్పైరింగ్గా అనిపించింది నాకు తన స్టోరీ. ఎనీవేస్, మరి అదనమాట మ్యాటర్. సో ఈరోజు మనం మీకు తెలిసే ప్రోగ్రామ్లో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 12:30 రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్ది సేపట్లో మీకోసం తెలుగులో వార్తలు సహా హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఆ తర్వాత మళ్ళీ మనం షోని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: శక్తికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలు బలోపేతం చేసే దిశగా జనని పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో భారతదేశం నిబద్దత ఉందని స్పష్టం చేశారు. పెహల్గామ్లో అమాయక భారతీయులపై దాడి చేసిన వారికి మన సైన్యం ధైర్యంతో తగిన బుద్ది చెప్పిందని సోషల్ మీడియా దిగ్గా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ ఉక్కు సంకల్పాన్ని, జాతీయ భద్రత పట్ల రాజీలేని నిబద్దతను ఈ ఆపరేషన్ ప్రతిబింబిస్తుందన్నారు. వీర జవాన్ల పరాక్రమానికి యావత్ దేశం గర్విస్తూ వారికి సెల్యూట్ చేస్తుందని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
1: టెర్రర్ ఆర్ టాక్ ఏక్ సాథ్ నహీ హో సక్తే, టెర్రర్ ఆర్ ట్రేడ్ ఏక్ సాథ్ నహీ చల్ సక్తే, ఆర్ పానీ ఆర్ ఖూన్ భీ ఏక్ సాథ్ నహీ బహ సక్తా.
0: ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, దేశ సార్వభౌమాధిక రంగానికి, పౌరుల భద్రతకు ముప్పు కలిగించే శక్తులకు వ్యతిరేకంగా భారత్ సంకల్పాన్ని చాటి చెప్పిందని రాష్టపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఈ మిషన్ సాధించిన అసాధారణ విజయం మన సాయుధ దళాల సాటిలేని ధైర్య సాహసాలు ప్రతిబింబిస్తోందన్నారు. మన సైనికుల శౌర్యం, త్యాగం, వృత్తి నైపుణ్యానికి ఈరోజు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోందని రాష్టపతి ముర్ము పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల అజేయశక్తికి నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నిఘా వర్గాల చాకచక్యం, రాజకీయ దృఢ సంకల్పంతో సరిహద్దుల ఆవలి ఉగ్రవాదాన్ని తుదముట్టించిన చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. శత్రువులు ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేరనే సందేశాన్ని ఈరోజు అందిస్తుందని, వారు ఎల్లప్పుడూ మన దేశాల నిఘానిడలో ఉంటారని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవం సందర్బంగా భారత సాయుధ దళాల శౌర్యాన్ని, త్యాగాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. దేశ సాయుధ దళాల ధైర్య సాహసాలు, అంకితభావం దేశాన్ని నిరంతరం కాపాడుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ జాతీయ సంకల్పానికి శక్తివంతమైన చిహ్నంగా నిలుస్తుందని, అత్యవసర సమయాల్లో భారత సాయుధ దళాలు ఎల్లప్పుడూ నిర్ణయాత్మక చర్యలు తీసుకునే సిద్దంగా ఉంటాయని నిరూపించిందన్నారు. ఆపరేషన్ సింధూర్ నేటికి ఏడాది పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని భారత సాయుధ దళాల శౌర్యానికి నివాళిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా డిస్ప్లే పిక్చర్ మార్చారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సాయుధ దళాలు ధైర్య సాహసాలను, సంకల్పాన్ని ప్రదర్శించాయని, వారి విజయం పట్ల ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడని మోదీ అన్నారు. ప్రధానమంత్రితో పాటు సహచర మంత్రులు కూడా తమ సోషల్ మీడియా డిస్ప్లే పిక్చర్స్ మార్చారు. ఈ ప్రత్యేక చిత్రంలో నలుపు రంగు నేపథ్యంపై ఆపరేషన్ సింధూర్ అనే పదాలు, వాటిపై జాతీయ జెండా ఉన్నాయి. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పారడిన వీరుల త్యాగాలు స్మరించుకుంటూ సైనికుల పట్ల తమకున్న గౌరవం చాటుకున్నారు. రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో పండ్ల ఎగుమతిదారులతో మాట్లాడుతూ, దేశంలో పండ్ల ఉత్పత్తి, నాణ్యత పెంపుదల, ప్రాసెసింగ్ ఎగుమతులు ప్రోత్సహించడమే 2 రోజుల ఫ్రూట్ హారిజాన్ 2026 కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. పండ్ల రంగానికి దిశానిర్దేశం చేసేందుకు రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం కృషి చేస్తుందని తెలిపారు.
2: इस आयोजन का उद्देश्य है फलों का उत्पादन बढ़ाना, गुणवत्ता क्वालिटी कैसे और बेहतर करें, इम्प्रूव करें, हम उसकी कोशिश करना, फलों की प्रोसेसिंग उसको आगे बढ़ाना. हम ये चाहते हैं कि हमारे फल, हमारी सब्जियां, उनका निर्यात बढ़ेगा तो किसानों की आय भी बढ़ेगी और विदेशी मुद्रा भी हमारे देश में आएगी, रोजगार के अवसर भी बढ़ेंगे.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HV

ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా జననీ పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. జనని అనేది ప్రత్యుత్పత్తి వయసులో ఉన్న మహిళల డిజిటల్ ఆరోగ్య రికార్డు సమగ్రంగా పర్యవేక్షణకు రూపొందించిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇప్పటి వరకు ఈ ప్లాట్ఫామ్ లో 1,34,00,000 మంది లబ్దిదారులు నమోదు చేసుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రసవానికి ముందు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశు సంరక్షణ, చిన్నపిల్లల సంరక్షణ, అలాగే కుటుంబ నియంత్రణ వంటి మాతా శిశు ఆరోగ్య సేవలకు అంతరాయం లేకుండా పర్యవేక్షించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేత శువేందు అధికారికి సన్నిహితుడైన చంద్రనాథ్ రథ్ హత్యను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ నేతృత్వంలో హింసాత్మక రాజకీయ సంస్కృతికి మరో నిదర్శనమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. టీఎంసీ భయానక రాజకీయాలకు లొంగనందుకే బీజేపీ కార్యకర్తలను మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, హత్యలు చేయడం జరుగుతోందని సామాజిక మాధ్యమం వేదికగా ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు ప్రతీకార చర్యలకు చోటులేదని మంత్రి స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం రవీంద్ర జయంతిని పురస్కరించుకుని ఈ శనివారం కోల్కతాలో బ్రిగేడ్ ప్లేగ్రౌండ్లో జరగనుంది. రాష్ట బీజేపీ అధ్యకులు సమీక్ భట్టాచార్య నిన్న రాష్ట సచివాలయంలో ఉన్నతాధికారులతో సమాపేశమై ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, ఎన్నికల అనంతర హింసను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమాపేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ నేతలు సౌమిత్ర ఖాన్, జ్యోతిర్మయ సింగ్ మహతో పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రేపు సమాపేశమై తమ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకుంటారని భట్టాచార్య తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. మమతా బెనర్జీ రాజీనామా చేయని పక్షంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేరళలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకునేందుకు నేడు తిరువనంతపురంలో సమాపేశం కానున్నారు. రాష్టంలో 140 స్థానాలకు 104 సీట్లు గెలుచుకున్న యుడిఎఫ్ కూటమి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చెన్నై నుంచి తిరిగి రాగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంప్రదించనుంది. ప్రస్తుతం గవర్నర్ తమిళనాడు అదనపు బాధ్యతల్లో భాగంగా చెన్నైలో ఉన్నారు. టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు లోక్ భవన్ లో గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ తో రెండోసారి సమాపేశమయ్యారు. ఈ సమాపేశానంతరం గవర్నర్ కేరళకు బయలుదేరే అవకాశముంది. నిన్న విజయ్ గవర్నర్ ను కలిసి తన పార్టీ ఎమ్మెల్యేల జాబితా, కాంగ్రెస్ మద్దతు లేఖను సమర్పించారు. అయితే మెజార్టీ నిరూపించుకునేందుకు మరికొంతమంది మద్దతు అవసరముంది. ఈ నేపథ్యంలో బీసీకే నేత తిరుమావళన్ మాట్లాడుతూ ఈ రోజు జరిగే తమ పార్టీ శాసనసభాపక్ష సమాపేశం తర్వాత విజయ్కు మద్దతిచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2026 కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు ఢిల్లీలో త్యాగరాజ్ స్టేడియంలో జరుగుతాయి. ఢిల్లీ ప్రభుత్వం, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించే ఈ పోటీల్లో ఇంగ్లాండ్, ఆస్టేలియా, కెనడా, సింగపూర్ తో సహా 35కు పైగా దేశాల క్రీడాకారులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేఖ గుప్తా మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడలు నిర్వహించడంలో ఢిల్లీకున్న చరిత్రను ఈ ఈవెంట్ మరింత పెంచుతుందన్నారు. క్రీడాకారులకు, ప్రేక్షకులకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఈ 7 రోజుల ఛాంపియన్షిప్ లో వివిధ విభాగాల్లో పోటీలు జరగనుండగా ఆగస్టు 2న ఫైనల్స్ నిర్వహిస్తారు. ఈరోజు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, కొంకన్, గోవా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు, తీవ్ర గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, ఒడిస్సా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు లక్నోలో ఎకానా స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసిన సందర్భంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత సాయుధ దళాల అజేయ శక్తికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలు బలోపేతం చేసే దిశగా జననీ పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: మీరు చూం చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి మ్యాటర్ ఏంటంటే టెక్నాలజీ డెవలప్ అయింది, మనం ఏఐ యుగంలో ఉన్నాం అనుకుంటున్నాం. అయితే కొన్ని కొన్నిసార్లు ఈ డెవలప్మెంట్ కూడా కొంచెం ఏదైనా ప్రాబ్లం తెస్తుందంటారా. మ్యాటర్ ఏంటంటే మన ఫోన్లో టైప్ చేస్తుంటాం కదా, అంటే హ్యాండ్ రైటింగ్ అనేది మాక్సిమం ఎప్పుడో తగ్గిపోయింది అనుకోండి, అది వేరే విషయం. బట్ మీకు విషయం తెలుసా, చేతితో రాయడం అనే ఒక యాక్టివిటీ మన మెథడ్లో కొన్ని ఏరియాస్ని మంచిగా చాలా మంచిగా యాక్టివేట్ చేస్తుంట. అదే టైప్ చేసామనుకోండి కంప్లీట్గా ఆపోజిట్ రిజల్ట్ అనమాట. ఎందుకలా, దీని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ సాగర్ అండ్ రెనీనా పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. కరెంట్ సినిమా నుంచి డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ భాస్కర్ భట్ల రవికుమార్ లిరిక్. ఈ సాంగ్ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

గజనీ సినిమా నుంచి కార్తీక్ పాడిన పాట విన్నారు వెయిటర్ గారి లిరిక్. మరి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 12:56 క్రాస్ అయిపోయి 3 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోలో టైం. అండ్ మనం ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో యాక్చువల్గా చేతి రాతలో అండి మనం ప్రతి అక్షరాన్ని రాసేటప్పుడు బాగా ఆలోచించి రాస్తుంటాం కదా ఈ చేతి రాతతో. అయితే అప్పుడు ఆ టైంలో ఏంటంటే మన బ్రెయిన్ ఎక్కువగా ప్రాసెస్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. దాని వలన ఏమవుతుంది, మనకి మెమరీ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చేతితో రాసినప్పుడు ఒక్క బ్రెయిన్ లోనే కాదు చాలా ఏరియాస్ లో యాక్టివేట్ అవుతాయంట. అంటే ఇప్పుడు చేతిరాత వల్ల వేళ్ల కదలిక, చూపు, ఆలోచన ఇవన్నీ కూడా కలిపి పనిచేస్తాయి కదా. సో మరి అందుకనమాట ఇలా యాక్టివేట్ అయ్యేది. అయితే అదే టైపింగ్ లో అనుకోండి, లెటర్స్ షేప్ అనేది మనం క్రియేట్ చేయడం ఉండదు కదా, ఓన్లీ జస్ట్ ఏదో కొన్ని కీస్ ని ప్రెస్ చేస్తుంటాం. సో చేయాల్సిన పని తగ్గిపోతుంది. అందుకే కొన్ని స్టడీస్ ప్రకారం హ్యాండ్ రైటింగ్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ దాన్ టైపింగ్ అని చెప్పేసి చెప్పారనమాట. అండ్ పనిలో పని, ఇప్పుడు మన వాళ్ళకి ఏదైనా మనం స్వయంగా మన చేతులతో రాసి ఇచ్చిన దానిలో ఉండే ఫీలే వేరు కదా. ఏమంటారు, అఫ్కోర్స్ అన్నిసార్లు అది కుదరదు అనుకోండి, బట్ కుదిరినప్పుడు మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్తో ఉన్న లెటర్స్ని ఇవ్వండి. ఓకే, అప్పుడు చూడండి వాళ్ళ ఫేస్లో ఉండే ఆ గ్లో. ఓకే, సో అది మాట. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు మన వాళ్ళ కోసం అని చెప్పినప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. పైరేట్స్ ఆఫ్ కరీబియన్ అని చెప్పేసి ఒక హాలీవుడ్ సినిమా ఉందన్నమాట, జానీ డెప్ అందులో హీరో. అయితే ఇది ఒక సముద్ర దొంగలకు సంబంధించిన స్టోరీ. సో ఎక్కువగా సముద్రం షార్ట్స్ అవి ఉంటాయి. అయితే డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళి తీసినా తెగిపోయినా కొన్ని గ్రాఫిక్స్తో కవర్ చేసినా అసలు వాటర్లో ఉన్నట్టు ఫీల్ రావాలి కాబట్టి నీళ్ళల్లో మాత్రం షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే తన క్రూ మొత్తానికి, అంటే ఈ సినిమా క్రూ మొత్తానికి కూడా ఆ వాటర్లో ఉండడం వల్ల చాలా, అంటే ఎక్కువసేపు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయి సిక్ అయిపోతూ ఉండడంతో చూసి ఆ హీరో, ఆ సినిమా హీరో ఏం చేశారంటే అలా సిక్ అవ్వకుండా ఆ సినిమా హీరో తన సొంత మనీతో $40,000 ఖర్చు పెట్టి మరీ క్రూ మొత్తానికి వెచ్చని జాకెట్స్ కొనిపెట్టారట. అసలు అంటే బాగా చలి ఎక్కువ వేసేసి వాళ్ళకి త్వరగా సిక్ అయిపోయి త్వరగా ఫీవర్ రావడం ఇలాంటి జరుగుతుండే అనమాట. నిజంగా గ్రేట్ కదా. ఉండారండి హీరోస్ తన చుట్టుపక్కన ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించారంటే సార్ ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా హీరోనే. ఏమంటారు, సో అది మ్యాటర్. ఇలాంటివి జరుగుతుంటాయి, ఆఫ్లైన్ స్టోరీస్ మనకి తెలిసినప్పుడు అప్పుడప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నో మరి స్టూడియోలో టైం 12:59 రీచ్ అయిపోతుంది. మరి కొద్దిసేపట్లో ఎగ్జాక్ట్గా 1:00 న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. ఆ తర్వాత 1:02 ధీరాలో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్స్పైరింగ్ స్టోరీతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిత్ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో శాంతి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ జయంతి ఈరోజు. భారతదేశానికి జాతీయ గీతం జనగణ మనన్ను అందించిన రవీంద్రనాథ్ ఠాకూర్ 1861 మే 7న జన్మించారు. తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. బ్రిటిష్ పాలనపై పోరాటం చేసి అతిచిన్న వయసులోనే

దేశం కోసం ప్రాణాలర్పించిన అల్లూరి జీవితం ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపుతుందని పార్వతీపురం మన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు పార్వతీపురం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. తనకు లభించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందరి సమిష్టి కృషి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో కొనసాగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మంత్రులు సీఎస్ మొదలుకుని గ్రామస్థాయి అధికారి వరకు పనిచేయడం వల్లే ఈ అవార్డు దక్కిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్టంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ సేవలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రజలకు మరింత సులభంగా రెవెన్యూ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో మంత్రి ఈరోజు పాల్గొని మాట్లాడుతూ భూ సంబంధిత అంశాల్లో కీలక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం ఫేస్ వాష్ అండ్ గో పేరుతో ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. దీర్ఘ ప్రయాణాల కారణంగా వాహనదారులు అలసట నిద్రమత్తుకు లోనై రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా అర్దరాత్రి డ్రైవర్లకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వతంత్ర సమర యోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమాలను గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు వెనిగళ్ల రాము, కూటమి నాయకులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఈరోజు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం కమిటీ హాల్లో అల్లూరి చిత్రపటానికి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. గిరిజన మరియు గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీరు, సాగునీటి సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు పట్టణం మండల ప్రజలకు త్రాగునీటి సమస్య నుంచి శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా మంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమృత్ 2.0 పథకం కింద 100 కోట్లతో భారీ త్రాగునీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపు ఆవరణలో ఆగ్నేయ మరియు నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు.

ఎస్ ఎగ్జాక్ట్లీ, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 48 సెకండ్స్ అయిపోయింది. సో మనం ఏంటైపోయాం ధీరా ప్రోగ్రాంలోకి. యాక్చువల్గా అండి ఈరోజు చాలా స్పెషల్ డే, ఎందుకంటే ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకుంటోంది వరల్డ్ అథ్లెటిక్స్ డే అనమాట. స్పెషల్లీ యూత్ని స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేయడానికి సెలబ్రేట్ చేస్తారు ఈ డేని. యాక్చువల్గా స్పోర్ట్స్ అంటే స్ట్రెంగ్త్ అని, స్పీడ్ అని, స్టామినా ఇవన్నీ ఉండాలి అని చెప్పేసి అంటారు కదా. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా? మైండ్ సెట్. సో ఈ స్పెషల్ సందర్భంలో, అంటే ఈ వరల్డ్ అథ్లెటిక్స్ డే సందర్భంలో, మన ఇండియాకి గౌరవంగా నిలిచిన ఒక ఫైటర్ స్టోరీ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ధీరా షోలో. ఓకే, బట్ బిఫోర్ టు దాట్ మీకోసం సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సెగా సినిమా నుంచి సునీత సుజానే పాడిన పాట, జోషివా శ్రీధర్ మ్యూజిక్ కంపోజిషన్, శ్రీమణి గారి లిరిక్. లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

అవార సినిమానించి రాహుల్ నంబియర్ అండ్ సాయింధవి పాడిన పాట విన్నారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్, వెన్నెల కంటి గారి లిరిక్ అనమాట. ఈ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 1:13 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రాంలో అండ్ నేను మీ ఆర్జ శృతి. అండ్ ఈ రోజు మనం బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా అండి, స్పోర్ట్స్ ఆడాలంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, అంతకు మించి డిసిప్లిన్ ఉండాలి, అంతకు మించి కాన్ఫిడెంట్గా ఉండాలి ఒక ప్లేయర్. నిజానికి ఆటల్లో గెలుపు అనేది ముఖ్యమే కాదు, ఏది ముఖ్యం అంటే పార్టిసిపేషన్, అంటే ఒక ఆటని ఆడడం అనేది ముఖ్యం, ఆటలో పార్టిసిపేట్ చేయడం అనేది ముఖ్యం, ప్లేయర్ పెట్టే ఎఫర్ట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. బట్ వీటికి మాత్రమే కాదు, ఒక స్పోర్ట్స్ పర్సన్కి కావాల్సిన స్పిరిట్, వీటన్నిటికీ కూడా నిఖత్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అండ్ నిఖత్ జరీన్ జర్నీ తెలంగాణలో స్టార్ట్ అయింది. చిన్నప్పుడే బాక్సింగ్ని ప్యాషన్గా మార్చుకుందనమాట. అండ్ స్పోర్ట్స్ పర్సన్గా ఒక అమ్మాయి షైన్ అవ్వాలంటే సొసైటీకి ఎన్ని డౌట్స్ ఉంటాయో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో తనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా వాటన్నిటిని కూడా ధైర్యంగా ఫేస్ చేస్తూ తన కళ డ్రీమ్ని స్ట్రాంగ్గా ఉంచుకుందనమాట. సో కెరీర్ స్టార్ట్ అయిన కొత్తలోనే చాలా పెద్ద పెద్ద ఛాలెంజెస్ వచ్చాయి, వాటన్నిటినీ కూడా ఫేస్ చేసి ఛాంపియన్గా తను నిలిచింది. సో ఛాంపియన్ అంటే తన డిక్షనరీలో నుంచి స్టాప్ అనే ఒక పదాన్ని కూడా తీసేసిన ఒక అద్భుతమైన ఫైటర్ అనమాట. సో తన గురించి మనం మాట్లాడుకుందాం ఇంకా చాలా విషయాలు, బట్ రైట్ నా ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్డ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:20 రీచ్ అయిపోయింది. ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సేవలను మరింత సులభతరంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో

0: ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశ్వకవి, భారత జాతీయ గీతం, జనగణమన సృష్టికర్త రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఈరోజు. ఇక వివరాలు. ఆర్థిక అసమానత లేకుండా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు అంశాలపై అధికారులతో చర్చించారు. జిల్లాల వారీగా ఆర్థిక వృద్ది అంచనాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పెట్టుబడుల కోసం ఉత్తమ విధానాలు తీసుకువచ్చామన్నారు. గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేలా డిజిటల్ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: అనునిత్యం రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ, ఈ మూడు కూడా మనం ఎక్కడికక్కడ వర్కౌట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ టైం. టెక్నాలజీ ఇస్ మెచ్యూర్డ్. టెక్నాలజీ అందరూ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో మనం ముందుకు పోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఎంపవరింగ్ పీపుల్, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఆ డైరెక్షన్ అయితే క్లియర్ గా పెట్టాం, అనేక పాలసీలు తీసుకొచ్చాం.
0: రాష్ట్రంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ సేవలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రజలకు మరింత సులభంగా రెవెన్యూ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో మంత్రి ఈరోజు పాల్గొని మాట్లాడుతూ, భూ సంబంధిత అంశాల్లో కీలక సంస్కరణలు చేపట్టామని చెప్పారు. అడంగల్లు, పాస్పుస్తకాల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రజాహితంగా తీర్చిదిద్దుతున్నామని, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రీసర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి భూ వివాదాలు లేని రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నాటికి రాష్టంలోని ఆధ్యాత్మిక ప్రాంతాలను అభివృద్ది చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, భక్తులకు పుణ్యక్షేత్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్దికి పరిపాలనా అనుమతులు, నిధులు మంజూరయ్యాయని చెప్పారు. నిర్ణీత గడువులోపు ఆగమశాస్త్ర నియమాల ప్రకారం నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి వివరించారు. క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని వ్యసనముక్తి వార్డును మంత్రి నిన్న పరిశీలించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సంజీవిని డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య రికార్డును అందుబాటులోకి తెస్తామని, 104 సేవల ద్వారా ఇంటి వద్దకే పలు వైద్య పరీక్షలు అందిస్తామని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పారదర్శకతను, వైద్య సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలుపుతూ,
2: ఐపీ సేవలు గాని లేదా డయాగ్నోస్టిక్ పరీక్షలు గాని, డాక్టర్ల లభ్యత విషయంలో గాని, వైద్య సిబ్బంది వ్యవహార శైలిలో గాని చాలా మార్పు వచ్చిన విషయాన్ని తెలుస్తా ఉంది. ప్రతి సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 600 కోట్లతో ఈ రాష్ట్రంలో 24 క్రిటికల్ కేర్ బ్లాక్లను మంజూరు చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 14 పూర్తిగా వస్తున్నాయి. ఇంకొక 10 భూమి పూజ చేస్తున్న నేపథ్యంలో ప్రారంభోత్సవానికి, అదేవిధంగా శంకుస్థాపనకి 14వ తేదీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి చేసే అవకాశం ఉంది.
0: ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై విస్తృతంగా మంత్రి ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. పార్కులు, మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణతో పాటు అపరిష్కృతంగా ఉన్న పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సదుపాయాలు త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభివృద్ది పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భారత సాయుధ దళాల పరాక్రమానికి ఆపరేషన్ సింధూర్ ప్రతీకగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏడాది క్రితం ఆపరేషన్ సింధూర్ జరిగిన సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి స్పందిస్తూ ఈ ఆపరేషన్లో సాయుధ దళాలు అసమానమైన ధైర్య సాహసాలను ప్రదర్శించాయని పేర్కొన్నారు. పెహల్గామ్లో అమాయక భారతీయులపై దాడికి పాల్పడిన వారికి తగిన విధంగా సమాధానం చెప్పాయని చెప్పారు. సంవత్సరం తర్వాత కూడా ఉగ్రవాదాన్ని ఓడించడానికి, దానికి ఊతమిచ్చే వ్యవస్థ నిర్మూలించడానికి అంతే స్థిరమైన సంకల్పంతో భారత్ ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఈరోజు. మన్యం ప్రజల సంక్షేమం కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన పోరాట యోధుడు సీతారామరాజు 1897 జూలై 4వ తేదీన నాటి విశాఖ జిల్లాలోని పాండ్రంగి గ్రామంలో ఆయన జన్మించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ వారితో గొప్ప పోరాటం చేశారు. 1924 మే 7వ తేదీన బ్రిటిష్ అధికారులు ఎక్కుపెట్టిన తుపాకీకి ఎదురొడ్డి వందే మాతరాన్ని నినదిస్తూ అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రైల్ పార్సిల్ యాప్ ద్వారా వినియోగదారులు పార్సిల్ బుకింగ్, ట్రాకింగ్ వంటి సేవలను సులభంగా పొందవచ్చని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ మోహిత్ సోనాకియా అన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ రైల్ పార్సిల్ యాప్ను దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ జోన్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ డివిజన్ పరిధిలోని విజయవాడ, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైళ్లలో పార్సిళ్లను సులభంగా ఇంటి వద్ద నుంచే బుక్ చేసుకోవచ్చునని, ఈ యాప్ను వినియోగదారులు ఉపయోగించుకోవాలని కోరారు. విశ్వకవి, భారత జాతీయ గీతం జనగణమన సృష్టికర్త, నోబుల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఈరోజు. 1861 మే 7వ తేదీన కలకత్తాలో జన్మించిన ఆయన బాల్యంలోనే అనేక పద్యాలు, వ్యాసాలు రాశారు. రవీంద్రనాథ్ రచించిన గీతాంజలి కావ్యానికి నోబుల్ పురస్కారం లభించింది. ఆయన రచించిన జనగణమన గీతాన్ని భారత రాజ్యాంగ సభ 1950 జనవరి 24వ తేదీన జాతీయ గీతంగా ఆమోదించింది. విద్య, కళల వికాసానికి కృషి చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ 1941 ఆగస్టు 7వ తేదీన తుదిశ్వాస విడిచారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని జనగణమన గీతాన్ని ఆయన గళంలో ఒకసారి విందాం.
3: జనగణమనయధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ యుష్కల భంగ, వింధ హిమాచల జమునా గంగా ఉత్తల జలధి తరంగ, తవ శుభ నామే జాగే తవ శుభయాశిషు మాగే, గాహే తవ జయ గాథా జనగణ మంగళ దాయక, జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సేవలను మరింత సులభతరంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విశ్వకవి, భారత జాతీయ గీతం జనగణమన సృష్టికర్త రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: Exactly, and welcome back to Dheera, and this is RJ Shruti. Mani studio the time 1:31 cross ipe 48 seconds ipe annamata. So ee roju World Athletics Day kaapatti manu special ga boxing champion Nikhil Jarin journey gurinchi maatladukuntunnam. So Telangana state ki sambandhinchina player annamata tanu. Aithe 1996 lo puttina 20 ella ee Telangana boxing player tana 13 ella years nunchi 26 ఏళ్ల ఈ తెలంగాణ బాక్సింగ్ ప్లేయర్ తన 13 ఏళ్ల ఏజ్ నుంచి బాక్సింగ్ స్టార్ట్ చేసిందండి. తన ఇష్టానికి వాళ్ళ నాన్నగారు అయితే ఫుల్ సపోర్ట్ చేశారనమాట. సో హైదరాబాద్లో తను డిగ్రీ చదివే టైంలో జలంధర్లో జరిగిన అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో ఆమె బెస్ట్ బాక్సర్ ఛాంపియన్ సాధించిందనమాట. అండ్ 2009లో ద్రోణాచార్య అవార్డ్ విన్నర్ ఐవి రావు గారి డైరెక్షన్లో ట్రైనింగ్ నేర్చుకోవటానికి వెళ్ళిందనమాట తను. సో మరి నెక్స్ట్ జర్నీ గురించి అయితే మనం ఇంకా మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఎస్పీ చరణ్ అండ్ హరిణి ఇవిటూరి పాడిన సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్, ఒరిజినల్గా ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ అనమాట. దట్ మీన్స్ ఈ సాంగ్ రిమేక్ సాంగ్. సిరిమెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్, ఇంటెలిజెంట్ పోపి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

మనమున్నాం తీరా ప్రోగ్రామ్ లో. ఈ రోజు బాక్సింగ్ ఛాంపియన్ నికల్స్ జరీన్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అంటే 2009లో ద్రోణాచార్య అవార్డు విన్నర్ ఐవీ రావు గారి డైరెక్షన్లో తను 2009లో ట్రైనింగ్ నేర్చుకోవటానికి వైజాగ్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయినందుమాట. జస్ట్ 1 ఇయర్ గ్యాప్లోనే ఆ ట్రైనింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అక్కడి నుంచి 1 ఇయర్ గ్యాప్లోనే 2010లో తమిళనాడు ఈరోడ్లో జరిగిన నేషనల్స్లో గోల్డెన్ బెస్ట్ బాక్సర్గా తనని అనౌన్స్ చేశారు. సో మరి తన నెక్స్ట్ అచీవ్మెంట్స్ విషయానికి వచ్చేస్తే 2010లో సబ్ జూనియర్ మీట్లో ఫస్ట్ గోల్డ్ మెడల్, అండ్ 2011లో టర్కీలో జరిగిన ఉమెన్స్ జూనియర్లో యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఫ్లైవెయిట్ కేటగిరీలో ఫస్ట్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అందుకుందనమాట. అండ్ 2013లో వచ్చేసి ఉమెన్ జూనియర్ అండ్ యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ కూడా అందుకుంది. ఇలా ఇలా ఇలా ఇలా ఆడిన ప్రతిసారి గోల్డ్ మెడల్స్ తన సొంతం అయిపోతూనే ఉన్నాయి. అండ్ మీకు విషయం తెలుసా, తన ఇన్స్పిరేషన్ అయిన మేరీ కోమ్తో తను పోటీ పడాలని కోరుకుంది. ఎందుకు మాట్లాడుకుందాం దీని గురించి కూడా. బట్ రైట్ నా ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ నుంచి అనమాట ఈ సాంగ్కి లిరిక్స్ అందించింది కాసల శ్యామ్. రమణ గోగుల్ గారు మ్యూజిక్ కంపోజిషన్, శ్వేతా మోహన్ అండ్ అంజనా సౌమ్య పాడిన పాట. సో 149 క్రాస్ అయిపోయి 51 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోలో టైం అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రాంలో. సో బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్కి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? మేరీకామ్. మరి ఈ విషయం ఎన్నోసార్లు చెప్పింది అనమాట తను ఇంటర్వ్యూస్లో. అలాంటి మేరీకామ్తో నాకు కాంపిటీషన్ పెట్టండి అని జరీన్ అడగాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకో తెలుసా? 2019లో టోక్యో ఒలింపిక్స్లో తనని కాకుండా మేరీకామ్ని సెలెక్ట్ చేశారట. మరి దీనిని సవాల్ చేస్తూ నిఖత్ సెలెక్టర్స్ని కాంపిటీషన్ పెట్టమని అడిగింట. కానీ ఆ గేమ్లో నిఖత్ ఓడిపోయింది. సో నాకు ఏమనిపించిందంటే తెలుసుకున్నప్పుడు, యాక్చువల్గా ఒక ప్లేయర్కి కావాల్సిన స్పిరిట్ ఇదే కదా. అంటే తన ఇన్స్పిరేషన్ అయినా కూడా ఇంకొక స్ట్రాంగ్ ప్లేయర్తో తను ఆడాలి, తను ఆడి సెలెక్టర్స్ వాళ్ళ దృష్టిలో పడాలి అని తను అనుకుంది. చూసారా, నాకు అది భలే నచ్చింది. ఈ ఇన్స్పిరేషన్ నచ్చింది, యాక్చువల్లీ ఈ స్పిరిట్ నచ్చింది తనలో. అండ్ మరి నెక్స్ట్ 2022లో కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కూడా సంపాదించిందన్నమాట. నెక్స్ట్ 2023లో కూడా మంచి గేమ్ ఆడుతూ తను ఒక గ్రాండ్ ఛాంపియన్ అని ప్రూవ్ చేసుకుంది. సో మరి ఇది నిఖత్ జరీన్ జర్నీ, మరి బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్. సో మరి తన స్టోరీలో కీ పాయింట్స్ నాకేమనిపించాయంటే, తను ఒక డ్రీమ్ చేజర్ అంతే కదా, కరేజ్ నిండిన ఒక అమేజింగ్ ప్లేయర్. మరి దీని వెనుక రీజన్స్ అయితే యాక్చువల్గా నాకు కనిపించింది, తనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది చక్కగా, వాళ్ళ నాన్నగారు స్పెషల్లీ తన ఇంట్రెస్ట్ని కాదని లేదు. అండ్ తర్వాత కంటిన్యూస్ ప్రాక్టీస్ అండ్ గేమ్లో కన్సిస్టెన్సీ, ఇలా ఎన్నో విషయాలు తనకి హెల్ప్ చేశాయి ఒక ఛాంపియన్ అవ్వడానికి. మరి ఇవన్నీ నిజంగా ప్రతి అమ్మాయిలోనూ ఉండాలి అండ్ స్పెషల్లీ ప్రతి ప్లేయర్లోనూ ఉండాలి. అంటే ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సరే, కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా చాలా అవసరం. అండ్ స్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్స్కి వాళ్ళకి కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి, లేకపోతే ఫామ్లో లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఏమంటారు? సో మరి అది నిఖత్ జరీన్ జర్నీ ఈరోజు వరల్డ్ అథ్లెటిక్స్ డే సందర్భంగా. మరి నెక్స్ట్ మళ్ళీ మనం ఎక్కడ కలుసుకుంటాం తెలుసు కదా, ఎగ్జాక్ట్గా 2:30కి సండే సందర్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మళ్ళీ రావా సినిమా నుంచి హరిణ్ ఇవటూరి పాడిన పాట, హరిణ్ ఇవటూరి పాడిన పాట, శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజిషన్, కృష్ణకాంత్ లిరిక్ అనమాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

0: పనిపడి లేచే మనసు మూవీ నుంచి రాహుల్ సిప్లిగంజ్ అండ్ ఎంఎం మానసి పాడిన పాట విన్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్, కృష్ణకాంత్ లిరిక్. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2 o'clock అయిపోతుంది. మరి కొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేస్తా ఇంగ్లీష్ లో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
5: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేశారు. మరి ఈ మూడు పాటలు కూడా ఆత్రేయ గారు రాసినవే, అండ్ ఈ మూడు పాటలు కూడా ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషనే, అండ్ ఈ మూడు పాటలు కూడా ఎస్పి బాలు గారు పాడినవే. లవ్లీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేశారు. మరి రైట్ నౌ మన స్టూడియోలో టైం 2:30 క్రాస్ అయిపోయి 57 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఇది మన సండే టైం, అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. నాతో మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి లవ్లీ లవ్లీ సాంగ్స్ నిజంగానే అసలు మన తెలుగు ఫిలిం సాంగ్స్ లో ఎమోషన్స్ ని, స్పెషల్లీ ఎమోషన్స్ ని, ప్రేమని, తత్వాన్ని, జీవితాన్ని, ఇంకా మన హ్యూమన్ రిలేషన్స్ ని, వీటన్నిటినీ కూడా ఎంతో అందంగా మనసుకి హత్తుకునేలా రాసినందుకే మనం ఆయన మనసు కవి అని పిలుస్తుంటాం మన ఆత్రేయ గారిని. సో మరి పదాల్లో ప్రాణం పోసిన కవి, మనసుని మాటల్లో కరిగించేసిన రచయిత అని చెప్పొచ్చేమో మనసు కవి ఆత్రేయ గారి గురించి. ఎనీవేస్ రైట్ నౌ సందరేస్ అందరి టైం కాబట్టి చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఏంటి వాళ్ళ గేమ్ షోలో ఏంటి ప్రశ్నలు అని చెప్పి. రా ఇక్కడైతే కొన్ని మెసేజెస్ ఉన్నాయి. హాయ్ అండి, నమస్తే సందరేస్ అందరికి స్వాగతం అని చెప్పేసి రఘుబీర్ సింగ్ సుగ్నాభాయి ఏలూరు నుంచి మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు. అండ్ నెక్స్ట్ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్, శాంతినగర్ నుంచి ఓకే ఒకడు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ విషెస్ పంపించారు. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ అందరికి కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హార్టీ వెల్కమ్ టు సండే గేమ్ షో. సో మరి ఒక చిన్న బ్రేక్ తీసుకునే క్వశ్చన్ అయితే అడిగిస్తాను, స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎగ్జాక్ట్లీ. అండ్ మరి ఇవాళ సందడే సందర్లో మన ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఉందండి, అది కింద పడితే ఏమి అవ్వదు కానీ నీళ్ళల్లో పడితే కరిగిపోతుంది. అది ఉప్పు కాదు, పంచదార కాదు, సబ్బు అసలే కాదు. మరి అదేంటి మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్ అనమాట మన వాట్సాప్ నెంబర్. దీనికి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఒకటి ఉంది, అది కింద పడితే ఏమి అవ్వదు కానీ నీళ్ళల్లో పడితే మాత్రం కరిగిపోతుంది. ఉప్పు కాదు, పంచదార కాదు, మరి సబ్బు కూడా కాదు, అది ఏమై ఉండొచ్చు గెస్ చేయండి. ఓకే, రైట్ నౌ మీ అందరికోసం నరేష్ అయ్యర్ పైన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఏఆర్ రహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, అనంత శ్రీరామ్ లిరిక్. ఏం మాయ చేసావే మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిస్నింగ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

నేను టికెట్ సినిమా నుంచి పృథ్వీ చంద్ర అండ్ జనని పాడిన పాట వినేశారు. శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ కంపోజిషన్, చైతన్య పింగళి లిరిక్ అనమాట. 242 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది. అండ్ మన ముందం సందరి సందరి గేమ్ షోలో నేను అడిగిన క్వశ్చన్కి అయితే నాకైతే ఫస్ట్ మెసేజ్ వచ్చిందంటే కార్తిక్ పంపించారు నాగలంక నుంచి, మాకు రాజు వెడ్స్ రాంబాయి సాంగ్ ప్లే చేసి కాస్త డెడికేట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అంటూ మెసేజ్ చేస్తూనే ఉన్నారు పట్టుబోదని విక్రమార్కుల్లాగా. బట్ ఐమ్ వెరీ సారీ కార్తీక్, ఇది సాంగ్స్ డెడికేషన్ ప్రోగ్రామ్ కాదు కదా. ఐమ్ వెరీ వెరీ వెరీ సారీ. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే ఓకే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఆన్సర్ నిప్పు అంటూ పంపించారు. ఓకే, నెక్స్ట్ భాస్కర్ పడన్ నుంచి, హాయ్ శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ అని చెప్పేసి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఎస్పిటికేఏ అని వచ్చింది. అసలు ఎవరు, ఏమిటి, ఎక్కడి నుంచి, ఎలాంటి డీటెయిల్స్ లేవు. ఎనీవేస్, నెక్స్ట్ కడప నుంచి వినయ్ ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నమస్తే ఆర్జే మేడం, ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అని చెప్పేసి ఐస్ అనుకుంటా అంటూ ఎరమిల సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. ఐస్ ఎలా, నేనేం చెప్పాను అసలు, కింద పడితే ఏమవ్వదు అన్నాను. కింద పడింది అనుకోండి, ఐస్ని పడిందే అనుకోండి, పడేసి చూడండి పగిలిపోతుంది కదా. అండ్ ఆల్సో నేల మీద కాసేపు అలానే ఉంచామే అనుకోండి, అది అక్కడే కరిగిపోతుంది కదా. బట్ నేనేమన్నాను, ఏమవ్వదు అన్నాను, అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ అయితే భార్గవి ఫ్రమ్ ఈసీఐఎల్ హైదరాబాద్, ఓకే ఐస్ అనుకుంటున్నాం, మీకు కూడా సేమ్ ఆన్సర్. ధరణికోట ఉమాదేవి ఫ్రమ్ పోరంకి, ఓకే సేమ్ ఆన్సర్, అందరూ ఐస్ ఐస్ ఐస్ అంటూ పంపించేశారు. ఎనీవేస్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, చంద్రేశ్ అందరికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి, ఓహో మీరు ఎక్కడికో వెళ్ళారు. ఓకే, బేకింగ్ సోడా అట, వంట సోడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ గనుగలు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక కూడా ఐస్ అంటూ మెసేజ్ చేశారు. ఎనీవేస్, నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు, ఓకే నిప్పు నిప్పు అంటున్నారు. ఎనీవేస్, రెయిన్ అట అంకయ్య బండార్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వర్షం అని పంపించారు ఆన్సర్. ఎనీవేస్, నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ హనీ అని చెప్పేసి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆర్జే గారు, వెల్కమ్ టు సందడే సందడి అంటూ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి మెసేజ్. అండ్ ఆల్సో ఎందుకమ్మా నా మెసేజ్ చదవట్లేదు అనే మెసేజ్, రెండు ఒకేసారి వచ్చాయి, ఎలా చదువుతాను చెప్పండి, ఇప్పుడే వస్తే. అండ్ నెక్స్ట్ కేదర్ వీరేష్ రాజోలు మండలం నుంచి నమస్తే అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ మండూరు మధు కుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుంచి బెల్లవట, ఓహో అందరు డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా ఐస్ కానీ తేనె కానీ అంటూ పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, ఇప్పుడే ట్యూన్ చేశాను, ప్రశ్న వినలేదు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ కూడా క్వశ్చన్ ప్లీజ్ అంటూ మలాంపి కర్నూలు బాలాజీ నగర్ నుంచి మెసేజ్. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ శృతి గారు, ఈరోజు కొంచెం లేట్ అయింది మేడం, ఫోన్ చేశారా అంటున్నారు. ఎనీవేస్, ఆన్సర్ అయితే కరెక్ట్ అయ్యేది, ఎవరు లేటు, నేనా మీరా. అండ్ కడప యాంటోనీ అండ్ సీత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, సో నెక్స్ట్ కార్యక్రమ సమర్పకులకు శాస్త్రవేత్తలకు నమస్తే అంటూ జరిపోతుల బుచ్చయ్య గారు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి హన్మకొండ జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ విషెస్. ఓకే, నెక్స్ట్ మెసేజ్ మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటే రైట్ ఆన్సర్ అయితే వచ్చింది ఉమ్మడి నుంచి. అండ్ రంగులు అంటున్నారు వజ్రాల వెంకటరెడ్డి గారు అడ్డరోడ్ పల్నాడు జిల్లా నుంచి అనమాట. ఎనీవేస్, మొత్తానికి ఏమై ఉండొచ్చు వీటిల్లో ఆన్సర్ ఉందా లేకపోతే ఇంకొత్త ఆన్సర్ వస్తుందా, మీరు గెస్ చేసి నాకు చెప్పండి. కింద పడితే ఏమవ్వనిది, నీళ్ళల్లో పడితే కరిగిపోయేది, ఉప్పు కాదు పంచదార కాదు సబ్బు అసలుకే కాదు, అండ్ ఇంతాక నేను చెప్పినట్టుగా ఐస్ కూడా కాదు, మరి ఏమై ఉండొచ్చు, గెస్ చేయండి. గెస్ చేసి 8662488141 ఈ నెంబర్కి అయితే ఆన్సర్ పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, సమ్మోహనం సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: సమ్మోహనం సినిమా నుంచి హరిచరణ్ గారు అండ్ కీర్తన పాండల్ లవ్లీ సాంగ్ అయితే విన్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజిషన్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్. 251 క్రాస్ అయిపోయి 25 seconds అయిపోయింది మన సందరి షో టైమ్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే పంపించింది మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెదమస్తానరావు గారు. ఓహో, ఆన్సర్ పంపలేదా మీరు? జవాబు మీరే చెప్పాలండి అట. తప్పకుండా అండి, నేనే చెప్తా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే వడగండ్ల వాన అంటున్నారు గనగలు రామకృష్ణారెడ్డి గారు. వదిలితే మొత్తం తుఫాన్లు వరదలు అన్ని వచ్చేస్తాయేమో రేడియో స్టేషన్ వరకు. అండ్ నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మలాన్పి కర్నూలు నుంచి స్టోన్ అంటున్నారు. రైట్, రాయి నీళ్ళలో వేస్తే కరిగిపోతుందండి. ఏ రాయి అది? కనకారావు గారు పెడన్ నుంచి కాయిన్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సున్నపు రాయి అంటూ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి మెసేజ్ చేశారు. అండ్ మంగళగిరి సాయినగర్ నుంచి బాబు ఇంకా ఫ్రెండ్స్ బంతి అంటున్నారు. ఓహో, బంతి నీళ్ళల్లో కరిగిపోతుంది అనమాట, నాకు కొత్తగా తెలిసింది ఈ విషయం. అండ్ నెక్స్ట్ ఈడ అట చిలుక నారాయణ అనుసే యమున జానకంపేట్ నిజామాబాద్ నుంచి. కాదు, కింద పడితే ఏమవ్వదు అన్నాను కదా నీడ, మీరు నీడ. యాక్చువల్గా చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ నీడ వచ్చుండొచ్చు, కానీ బట్ ఇవాళ మాత్రం నీడ లేదండి, అసలు లేదు. అండ్ పాలెం పోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి ఆహా రైట్ ఆన్సర్, సూపర్ కరెక్ట్గా చెప్పారు మీరు. అండ్ గోల్లకాంత్ దొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత స్లేట్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ పటిక అంటూ ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది ఎర్రమల్లి సీత మహాలక్ష్మి అమలాపురం నుంచి. ఎంత సింపుల్ ఆన్సర్, మీరు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఆలోచిస్తున్నారు. ఎనీవేస్ నెక్స్ట్ అయితే ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కూడా నీడ అంటూ మెసేజ్ చేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఎగ్ అంటున్నారు. ఎగ్ కింద పడితే ఏం అవ్వదనమాట, అదనమాట ఫస్ట్ టైం తెలిసింది నాకు. అండ్ నెక్స్ట్ సున్నపురాయి అంటూ పి రామకృష్ణారెడ్డి గారు జగ్గైపేట నుంచి మెసేజ్. అండ్ తిరువేదిల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి కృష్ణ కాజా నుంచి అనమాట. ఓకే, ఏంటి పాదరస అంట? ఓహో మై గుడ్నెస్. అండ్ నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట కూడా నీడ అంటున్నారు. ఎనీవేస్ రైట్ ఆన్సర్ వచ్చేసి పేపర్ అనమాట, పేపర్ కాగితం అది. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఇప్పుడు మనకి చాలా చాలా స్వీట్స్ ఉన్నాయి కదా, అయితే కింగ్ ఆఫ్ ఇండియన్ స్వీట్స్ అని దేన్ని పిలుస్తారు? మీకు తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి. సో మరి 8662488114 ఈ నెంబర్కి కింగ్ ఆఫ్ స్వీట్స్ అని దేన్ని పిలుస్తారు? రైట్ నా మీ కోసం ఛాంపియన్ సినిమా నుంచి రామ్ మిర్యాల పాడిన పాట అయితే ప్లే చేస్తాను, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే ట్యూన్.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
6: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
7: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
6: ఓ పాట కనులు తుడిస్తే
7: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
6: ఓ పాట మనసుకి హత్తుకుంటే
7: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
6: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
6: 101.3.

0: అది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

బ్యూటిఫుల్ సాంగ్తో వినేశారు. ఛాంపియన్ సినిమా నుంచి. సో మరి నేను అడిగిన క్వశ్చన్, కింగ్ ఆఫ్ ఇండియన్ స్వీట్స్ అని దేన్ని పిలుస్తారు అని అడిగాను. మరి చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు అండ్ కొన్ని డిఫరెంట్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. చెప్తాను, అన్ని చెప్తాను. బట్ రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3:00 కాబట్టి చిన్న బ్రేక్ తీసుకుందాం. న్యూస్ హెడ్ లైన్స్ అయితే వచ్చేస్తే స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం, వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు నాటి ఆపరేషన్లో పాల్గొన్న భారత సాయుధ దళాల పరాక్రమాన్ని, ధైర్య సాహసాలను కొనియాడారు. అదే సమయంలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం ఈరోజు. యువతకి ఫిజికల్ ఫిట్నెస్ పై అవగాహన కల్పించేందుకు అమెచ్యూర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. వరల్డ్ అథ్లెటిక్స్ డేని తొలిసారి 1996 అప్పటి ఐఏఏఎఫ్ అధ్యక్షులు ప్రీమో నెబియో స్వీడన్లో నిర్వహించారు. దేశంలో కొత్త కార్మిక చట్టాల అమల్లో భాగంగా 40 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న కార్మికుల కోసం వార్షిక ఉచిత ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు

ఢిల్లీలో ప్రారంభించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఘనంగా ఈరోజు నివాళులర్పించారు. గిరిజన హక్కుల సాధన కోసం పోరాడి త్యాగానికి, సంకల్పానికి, అచంచలమైన దేశభక్తికి ఆయన ప్రతీక అని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. మన్యం ప్రజల పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన తెలుగు వీరుడు, విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొంటూ ఘనంగా నివాళులర్పించారు. సరుకు రవాణా విషయంలో రైల్ పార్సిల్ యాప్ను అమలు చేసిన మొదటి జోన్గా దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టించినట్లు విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ మోహిత్ సోనాకియా ఈరోజు ఆకాశవాణికి తెలిపారు. రహదారి ప్రమాదాల పట్ల ప్రతి వాహనదారుడు అప్రమత్తంగా వ్యవహరించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి సూచించారు. ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం ఫేస్ వాష్ అండ్ గో పేరుతో ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించింది. వాతావరణంలో అనిశ్చితి కారణంగా రాబోయే 2 గంటల్లో రాష్టంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలలో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆచార్య ఎన్జీ వ్యవసాయ విశ్వవిద్యాలయం పులివెందల కళాశాల ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఇంటర్వ్యూ తేదీ ఈ నెల 18. వివరాలకు సంబంధిత వెబ్సైట్ను చూడవచ్చు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇన్ స్టూడియోలో టైం 3:04 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం సందడే సందడే గేమ్ షోలో అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్కి నెక్స్ట్ ఆన్సర్ మనకి వీరేష్, ఓకే, కేదర్ వీరేష్ రాజౌల్ మండలం నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ కనకారావు గారు పెడంది నుంచి రైట్ ఆన్సర్ అండ్ పెడంది జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్. తిరువేదుల వెంకట సుబ్బారావు గారు ఓకే కృష్ణా జిల్లా కాజు నుంచి. నో, మీరు కన్ఫ్యూజ్ అయ్యారో అసలు కాదు. అండ్ ట్రై చేయండి, ఇంకా ఇంకా ట్రై చేయండి, వచ్చేస్తుంది ఆన్సర్, దగ్గరలోనే ఉన్నట్టున్నారు మీరు. అండ్ భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ బలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి, మీకు ఎంత లడ్డు ఇష్టం అయితే మాత్రం లడ్డు అని చెప్తారా, కింగ్ ఆఫ్ ఇండియన్ స్వీట్స్ అయితే లడ్డు కాదు. ఓకే, సో నెక్స్ట్ పాలెంపోలే యాళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. జీ రెడ్డన్ ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్. ఓకే అయ్యజ్జో, ఓకే. నెక్స్ట్ అయితే మనకి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని చెప్పేసి లావణ్య శేఖర్ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ చిలక నారాయణ అనుసే యమున జానకర్పేట నిజామాబాద్ నుంచి పంపించారు. ఓకే, రెండు పంపారు, ఎందుకైనా మంచిది, ఏదో ఒకటి తీసుకుంటుందిలే శృతి అని. ఓకే, కమత వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజేష్ అండ్ అంబికా ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్. ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఎర్రమెల సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పార్థసారథి భరత్ నగర్ నుంచి అనమాట, సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ జిలేబీ అట, ఓకే, ఎవరంటే చంద్రమోహన్ రెడ్డి, లేఖన నిర్మల ధ్రువ ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పంపినవారు, జిలేబీ పంపినవారు. నిజంగానే జిలేబీ పంపిస్తే బాగుండేది కదండి, అసలే ఆకలేస్తోంది. ఎనీవేజ్ నెక్స్ట్ మెసేజ్

ఓకే, రైట్ ఆన్సర్స్ వచ్చేసాయి అనమాట. ఇంత ఫస్ట్ క్వశ్చన్ కూడా కలిపి పంపించారు జేరిపోతుల బుచ్చయ్య గారు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుంచి అనమాట. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ రైట్ ఆన్సర్ ఆకివీడ్ నుంచి కిషోర్, ఇంకా లక్ష్మణ్ రావు, వర్షిత్ గాన్, ఓకే వర్షిత్, ఇంకా అక్షర రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. అండ్ శోభన్, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బిజ్లీ, వెంకటేష్, పాండు, వీళ్ళందరూ కూడా రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, సాల్కాలని, వెంకటగిరి నుంచి మాత్రం డిలీట్ చేశారు ఆటో మరి. అండ్ నెక్స్ట్ పద్మనాభుని, జానకిరామ్ అండ్ ఉమామహేశ్వరి నందిగామ నుంచి. అండ్ ఆల్సో ఓకే, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నుంచి మాత్రం ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనుకుంటున్నా అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బానుజైనుద్దీన్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ రైట్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ లాత ఫ్రమ్ ఉయూర్, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భార్గవి ఫ్రమ్ ఈసీఐఎల్ రైట్ ఆన్సర్. ఇంతాక నేను ఏదో చూశానే ఆన్సర్ డిలీట్ చేసావా భార్గవి. ఎనీవేస్ నెక్స్ట్ అయితే అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ శృతి గారు అంటూ సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, ఎనీవేస్ నో ప్రాబ్లం. అండ్ ఎస్ భీమేశ్వరరావు గారు పెడను నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పూజారి ధనుంజయ అనంతపురం సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి రైట్ ఆన్సర్. పెడను జోగానందరావు గారి నుంచి అప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో ఆర్జేకి, ఆర్జే గారికి, శ్రోతలకి అందరికీ కూడా నమస్తే అంటూ లక్ష్మణ్ నందికొట్కూరు నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి దామర్ల చినిమస్థానరావు గారు, పెదమస్థానరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, ఇంకా శ్యామల, నో మీరు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. నెక్స్ట్ పెడ నుంచి నర్సన్న, ఇంకా శివగంగ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా మన దగ్గర చాలా రైట్ ఆన్సర్స్ ఉన్నాయి. అండ్ ఏమేమి ఉన్నాయో మరి నేను కూడా చూడాలి. బట్ ఈ లోపుగా ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. కింగ్ ఆఫ్ ఇండియన్ స్వీట్స్ అని పిలిచే స్వీట్ ఏంటి మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. ఓకే, రైట్ నో మీ అందరికోసం మహర్షి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: 3:13 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ అయిపోయింది మన టైం, అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి బండారుపల్లి నుంచి అంకయ్య గారు పంపించారు అన్నమాట, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఓకే వజ్రాల వెంకటరెడ్డి అడ రోడ్ నుంచి అనమాట, పల్నాడు జిల్లా, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రిపీటా, ఓ మై గాడ్, సూర్య ఇంకా కార్తిక్ మెసేజ్ చేశారు బట్ కాంట్, ఎందుకంటే ఇప్పటికే నేను 2 సార్లు రిపీట్ చేస్తాను కదా. అండ్ నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తిరువేదిల వెంకట సుబ్బారావు గారు కృష్ణా జిల్లా కాజు నుంచి జిలేబీ జాంగ్రీ పంపించండి, మీ ఇష్టం, మీరు స్వీట్లు అన్నీ పంపించేసేయండి నాకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆత్మకు రాజశేష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ సుందరి ఫ్రమ్ పెనమలూరు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ జయాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి రైట్ ఆన్సర్ పంపించారు. అనుకుంటున్నాం అని చెప్పేసి ఇంకో స్వీట్ కూడా వచ్చింది, అంటే రైట్ ఆన్సర్తో పాటు బూంది. ఓకే, ఆ బూందీని నాకు పంపించేసి రైట్ ఆన్సర్ని నేను కలెక్ట్ చేసుకుంటా, ఓకేనా. అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ పంపించారు హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మీ, నిషిక అండ్ హనీ. అండ్ నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కాజా అని పంపించారు. ఓహో, అండ్ నెక్స్ట్ మెసేజ్ పాపనీయపాలెం సూర్యనారాయణ ఆట. ఓకే, ఎనీవేస్ రైట్ ఆన్సర్ వచ్చింది. అండ్ పూతరేకులు అని చెప్పేసి వచ్చింది మెసేజ్ మనకి, ఎవరంటే గుడ్లవల్లేరు నుంచి అనమాట బెనర్జీ గారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ కూడా పంపించారు, అంటే పూతరేకులు రైట్ ఆన్సర్ కాదు, ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది అనమాట. ఎనీవేస్ పెడన జోగానంద్రావు కాల నుంచి అప్పలరాజు గారు ఇలాంటి ప్రశ్నలే అడగండి శృతి గారు అట. ఓకే, నెక్స్ట్ మెలాంబి కర్నూలు నుంచి అనమాట, బాలాజీ నగర్ నుంచి పాయసం గారెలు. ఆహా, గారెలు ఏ విధంగా స్వీట్ అయిందండి నాకు చెప్పండి, అడుగుతా, అంటే పాయసం గారెలు కూడా ఉన్నాయా? ఎనీవేస్ ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు, హాయ్ శృతి గారు, శుభ మధ్యాహ్నం. శుభ మధ్యాహ్నం మీకు కూడా. అండ్ నెక్స్ట్ గోలకాంత్ తోటి పాతింటి ఎల్లప్ప రైట్ ఆన్సర్ పంపించారు. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్స్ రైట్ ఆన్సర్ కాదు, మీది జిలేబియా, జిలేబీ కాదు, అయ్యయ్యో. అండ్ నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో ప్రకాష్ పెనుకొండ నుంచి అనమాట రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి రసగుల్లా అంటున్నారు. ఓకే, ఇంకొక కొత్త స్వీట్ వచ్చి చేరింది. ఎనీవేస్ జగిత్యాల జిల్లా బుగ్గారం నుంచి తిరునగిరి ప్రకాష్, సుజాత చోటు ఇంకా కార్తికేయ. ఓకే, వీళ్ళందరూ కలిసి పంపించారు అన్నమాట రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో హాయ్ శృతి మేడం, గుడ్ ఆఫ్టర్నూన్, శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ సిహెచ్ వేణు జయంపు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మండూర్ మధుకుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, నా ఫేవరెట్ అండి ఇది, తిని తిని లవ్ ఇప్పుడు మానేసాట. ఓకే, మంచి పని చేశారు. అండ్ మీ ఆన్సర్ మాత్రం రైటే. అండ్ నెక్స్ట్ కింగ్ ఆఫ్ ద స్వీట్స్ అని పిలుస్తారు అని చెప్పేసి సత్యభార్గవి తాడిపత్రి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, సందరేసి అందరికీ స్వాగతం, బాగున్నారా అంటూ రామన్నకోట నుంచి దుబాయ్ భాష ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, అయ్యో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు. అండ్ నేనైతే బాగున్నాను. అండ్ దసగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. శ్యామల ప్రకాష్ చిన్న తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాకు నుంచి మిరియాల తిరుమల ఇంకా ఆండాలు రైట్ ఆన్సర్. జయం భాష ఇంకా

ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ ప్రేరణ నుంచి రైట్ ఆన్సర్. ఓకే, నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుంచి దమోజి వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వెంకట సుబ్బారావు గారు, త్రివిధ వెంకట సుబ్బారావు గారు రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ ఆర్జే శృతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు అంటూ చండిక వరలక్ష్మి వాసు గంటలమ్మ పాలెం నుంచి అట. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు. ఓకే, అండ్ నెక్స్ట్ రామలకోట నుంచి దుబాయ్ భాష ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో హాయ్ అంటూ సూర్య కార్తిక్ క్వశ్చన్ రిపీట్ అండ్ మళ్ళీ అరే రే. అండ్ నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల భవారీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కూడా రైట్ ఆన్సర్. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే మైసూర్ పాక్ అన్నమాట. ఓకే, సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెళ్ళిపోదాం. ఒక హీరోయిన్ ఉందండి, తను మన ప్రిన్స్ మహేష్ బాబుతో యాక్ట్ చేసింది ఒక సినిమాలో. అయితే మ్యాటర్ ఏంటంటే ఆ సినిమాలో లవర్గా, భార్యగా అండ్ అమ్మగా కూడా యాక్ట్ చేసింది. మరి ఆ హీరోయిన్ ఎవరు, అది ఏ సినిమా, మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. సో ఒకే హీరోయిన్ ఒకే సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబుకి లవర్గా, భార్యగా, అమ్మగా ఈ త్రీ క్యారెక్టర్స్ ప్లే చేసింది అనమాట. ఆ హీరోయిన్ ఎవరు, ఆ సినిమా ఏంటి, మీకు తెలిస్తే వెంటనే నాకు మెసేజ్ పంపించండి. మన వాట్సాప్ నెంబర్ 8662484114. ఈ నెంబర్కి రైట్ నౌ మీ అందరికోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, శైలజ రెడ్డి నాలుడు మూవీ నుంచి. అనురాగ్ కులకర్ణి అండ్ రమ్య బెహ్రా పాడిన పాట, గోపీసుందర్ మ్యూజిక్ డైరెక్షన్, శ్రీమణి లిరిక్. ఎంజాయ్ లిస్నింగ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2000

ఆరిక్స్ 100 మూవీ నుంచి హరిచరణ్ అండ్ ఉమా నేహా పాడిన సాంగ్ అయితే వినేశారు. చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ శ్రీమణి లిరిక్ అనమాట. 3:25 క్రాస్ అయిపోయి 26 కూడా అయిపోయింది మన టైం. అండ్ మనం ఉన్నాం సందరే సందరి గేమ్ షోలో. అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నాకైతే ఫస్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి కందకాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మలాన్పి కర్నూలు బాలాజీ నగర్ నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరెవరు, ఓకే ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్. సినిమా పేరైతే రైటే బట్ మనీషా కొయిరాలా ఎక్కడి నుంచి వచ్చిందండి? అయ్యో మనీషా గొర్రెల కాదు, తన పేరు వేరే ఉంది. అది మీరు ఆలోచించి నాకు మెసేజ్ చేయండి. ఓకే సినిమా పేరైతే కరెక్ట్ అని చెప్పాను కదా, అదనమాట మ్యాటర్. నెక్స్ట్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్ సినిమా పేరైతే, బట్ హీరోయిన్ పేరు ఎక్కడ? అండ్ నెక్స్ట్ దర్పిణేని సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి రమ్యకృష్ణనా? రమ్యకృష్ణ కాదండి. అండ్ నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. శృతి గారు లేట్గా సందరే సందరికి జాయిన్ అయ్యాను అంటూ వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం హలో. ఓకే సో మీరు లేట్గా

వచ్చినా కూడా ఇంతకుడు క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అండ్ ఆల్సో ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ పంపించారు. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉరవకుడి నుంచి ఈశ్వరయ్య గారు, రైట్ ఆన్సర్ వచ్చిందనమాట, అది మాత్రం ఈరోజు కాస్త గొంతులో కిచ్ కిచ్. ఎనీవేస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండ్ పార్థసారథి గారు భరత్ నగర్ నుంచి కూడా పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ సూర్యనారాయణ గారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఓకే వెంకటేష్ కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ శృతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఓకే రైట్ ఆన్సర్. దొడదేవరపాడు నుంచి టైలర్ సుజాత శ్రీనివాసరావు గారు. ఓకే నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ అయితే వచ్చింది. ఎవరంటే ఇంతకీ పేరు ఎక్కడ మహంకాళి, ఇంకా రాజేశ్వరి, సాత్విక్ పొదిలి నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మధుసూదన్ రెడ్డి గారు అనమాట. ఓకే రైట్ ఆన్సర్ నో అనీషా ఎవరు? అనీషా అనే కొత్త హీరోయిన్ అంతా నాకు తెలియకుండా. ఎనీవేస్ అనీషా అయితే కాదు. అండ్ నెక్స్ట్ హాయ్ అంటూ గుడ్ ఈవినింగ్ అని చెప్పేసి క్వశ్చన్ రిపీట్ సూర్య కార్తిక్. మీరు రేడియో వింటూనే ఉన్నారు చాలాసేపు నుంచి, మీరు క్వశ్చన్ వినకుండా మధ్య మధ్యలో ఎక్కడికి వెళ్తుంటారండి, అయ్యో. ఎనీవేస్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సినిమా పేరు అండ్ హీరోయిన్ పేరు కూడా రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ. ఎస్ లంచ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మెసేజ్ వీర కనకారావు గారు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గోర్లకాన్ దొడ్డి పాతింటి ఎల్లప్ప గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓన్లీ సినిమా పేరు మాత్రమే పంపించారు, హీరోయిన్ రాలేదు. బెనర్జీ గుడ్ల బల్లేరు నుంచి రైట్ ఆన్సర్. ఓకే సినిమా పేరు, హీరోయిన్ పేరు మాత్రం గుర్తు రావట్లేదట. ఓకే నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ లంక దుర్గప్రసాద్ భవానీపురం విజయవాడ నుంచి ఆమని అంటారు. అయ్యయ్యో ఆమని ఎక్కడ, ఆమని ప్రిన్స్ మహేష్ బాబుతో ఎప్పుడు యాక్ట్ చేశారండి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కర్ణాటక రాష్ట్రం నుంచి ఓకే శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ యమున ఓకే రైట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కూడా రైట్ ఆన్సర్. ఆహా చాలా వచ్చాయి ఆన్సర్స్. ఎనీవేస్ సాయికుమార్ గూడూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి భాను కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే మరి ఇంకా చాలా చాలా ఉన్నాయి, బట్ కొంతమంది క్వశ్చన్ రిపీట్ అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఒక హీరోయిన్ ఉంది, తను ప్రిన్స్ మహేష్ బాబుతో యాక్ట్ చేసింది లీడ్ రోల్లో. అయితే తను ఒకే సినిమాలో లవర్గా, భార్యగా, అమ్మగా ఈ 3 క్యారెక్టర్స్ యాక్ట్ చేసింది. ఆ హీరోయిన్ ఎవరు, ఆ సినిమా ఏంటి అని అడిగారు. ఓకేనా, క్లియర్ కదా? సో మరి ఆన్సర్ పంపించేసేయండి. రైట్ నౌ మీ అందుకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది డ్యూట్ సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ప్రభావతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: మీరు చూసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ అజయ శృతి, అండ్ మనమున్నాం సందడే సందడి గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ నెక్స్ట్ ఆత్మకూరు ఆదిశేష్ గారు పంపించారు, దేవయాని అని చెప్పేసి. దేవయాని గారు కాదండి, బట్ ఓకే, సినిమాలో అయితే ఆవిడ ఉన్నారు, ఈ క్లూ కూడా చెప్పేసిన. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది మనకి, ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు. వేటపాలెం రామానగర్ బొట్టు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప, రమేష్ జయమ్మ, బాబు సుమలత రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ కూడా దేవయాని అంటున్నారు. అండ్ నెక్స్ట్ కానూర్ నుంచి అంజబాబు, దివ్య, ప్రణీత్, హస్రిత రైట్ ఆన్సర్ పంపించారు, హాయ్ ఫ్రెండ్స్ అంటూ. అండ్ నెక్స్ట్ జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి అనమాట రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, దినేష్ ధీరజ్ కడప బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్, గురుస్వామి నాయుడు, ఇంకా ధనలక్ష్మి రొంపిచెల్ల, ఓకే రొంపిచెర్ల నుంచి అనమాట. విజయశాంతి, ఓ గాడ్, విజయశాంతి కూడా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, దర్పిణేని సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, శ్రీప్రియ ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి తేజశ్రీ, సుకుమార్, అమూల్య రైట్ ఆన్సర్. అండ్ పార్థసారథి గారు భరత్ నగర్ సిద్దిపేట నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, నెక్స్ట్ పూజారి ధనుంజయ గారు అనంతపూర్ జిల్లా సిండికేట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, దేవయాని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా మెసేజెస్ అయితే మరి ఉన్నాయి. ఓకే, గనగలు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, అండ్ ఆల్సో మనకి సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి, అండ్ కామారెడ్డి జిల్లా

భవానీపేట గ్రామం మహమ్మద్ ఇనాయతుల్లా గారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, ఓకే, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ రాజోలి నుంచి బసవరాజు గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, ఆన్సర్ అయితే వచ్చింది, ఓకే, పవన్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి. అండ్ నెక్స్ట్ అవనిజా ఫ్రమ్ విజయవాడ రైట్ ఆన్సర్. వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్సే. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి తిరువేదిల వెంకట సుబ్బారావు గారు, ఓకే, కాజు నుంచి అనమాట, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, బిజ్లీ, ఓకే, ఏకలవ్య నగర్ నుంచి అనమాట, బిజ్లీ వెంకటేష్ శ్యామల అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, నో, కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, యువరాజు సినిమా కాదు. ఓకే, నెక్స్ట్ పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య అండాళ్ళు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ భాస్కర్ పెడ నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు అండ్ రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, నెక్స్ట్ శాంతినగర్ నుంచి, ఓకే, ఒకటి రైట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుంచి కూడా అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన నుంచి కూడా రైట్ ఆన్సర్. అదనమాట మ్యాటర్ మొత్తానికి అవి వచ్చేసినాయి ప్రస్తుతానికి. ఇంకా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, బట్ ఇంతకీ ఆన్సర్ ఏంటంటే నాని సినిమా అనమాట, అమీషా పటేల్ హీరోయిన్ అది. ఓకే, అదే సినిమాలో, ఆ నాని సినిమాలోనే తన లవర్గా, భార్యగా అండ్ లాస్ట్లో అమ్మగా కూడా క్యారెక్టర్స్ ప్లే చేసింది. ఓకే, సో మరి అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, ఒక జంతువు ఉందండి, అది నీళ్లల్లో అట్ట అడుగున, నీళ్లల్లో అండర్ వాటర్లో నిద్రపోతుంది, గాలి పీల్చుకోవడానికి మాత్రం అలా నీళ్లపైకి వచ్చేసి కాసేపు గాలి అలా గాలి పీల్చేసుకొని నిద్రలోనే, ఇదంతా ఇలా గాలి పీల్చుకుని మళ్ళీ కిందకెళ్ళి పడుకుంటుందంట, ఇదంతా కూడా నిద్రలోనే, మరి అది ఏ జంతువు అయి ఉంటుంది మీరు నాకు మెసేజ్ చేయండి, 8662488114. అంత నిద్రపోతూ అటు ఇటు తిరిగే జంతువు ఏదై ఉంటుంది, అసలు అండర్ వాటర్ నిద్రపోయే జంతువు ఏదై ఉంటుంది. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం తెలుసు కదా మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిసనింగ్.

మన బాలు గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు శతమానం భవతి మూవీ నుంచి. మరి 3:48 క్రాస్ అయిపోయి 28 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో. అండ్ రైట్ నౌ మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారు, తిమింగలం అని చెప్పేసి. ఓకే, ఇది రైటా రాంగా అనేది నేను ఇప్పుడైతే చెప్పను. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఓకే కనకారావు గారు పడన్ నుంచి పంపించారు ఒక డిఫరెంట్ ఆన్సర్. ఓకే, వేల్స్ అని చెప్పేసి. అండ్ అంటే ఈ వేల్స్లో వన్ టైప్ ఆఫ్ వేల్ అనమాట. ఓకే, ఆయన పంపించింది. అండ్ నెక్స్ట్ ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు గారు అమీబా అంటున్నారు. ఓకే, కానూరు నుంచి అంజిబాబు దివ్య అండ్ ప్రణీత్ హసరిత రైట్ ఆన్సర్ వచ్చిందన్నమాట. అండ్ నెక్స్ట్ పెడన జోగానంద్ర కాలనీ చప్పలరాజు గారు తిమింగలం అంటున్నారు. సిహెచ్ వేణు జయంపు నుంచి ఓకే ఆన్సర్ పంపించారు, రైట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచెల్ల నుంచి చేప అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ అయితే సీ టర్టిల్స్, షార్క్స్, డాల్ఫిన్స్ అంటూ దర్పినేని సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మొత్తం నీటి జంతువులన్నీ వచ్చేసినాయి మనకి. అండ్ నెక్స్ట్ సముద్రపు తాబేళ్ళు వచ్చినాయి. దినేష్ ధీరేజ్ కడప బాలాజీ నగర్ నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ డాల్ఫిన్స్ అండ్ చాప ఇంకా షిల్ అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు. ఓకే, జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు ఓకే షార్క్స్, డాల్ఫిన్స్ ఇంకా తిమింగలాలు అంటున్నారు. డాల్ఫిన్స్ అంటూ నల్గొండ జిల్లా నుంచి చిత్రాల గ్రామం నుంచి అనమాట దమ్మోజీ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ పాలోజు గోపాలకృష్ణమాచారి గారు కూడా ఏమంటున్నారంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి డాల్ఫిన్స్ కానీ ఎలిఫెంట్ సీల్స్ కానీ అంటూ పంపించారు ఏమిటో. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే శ్రీప్రియ ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ లక్ష్మణ్ ఎలక్ట్రానిక్స్ నందికొట్కూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నో, మీది రాంగ్ ఆన్సర్ అండి. సో అది మ్యాటర్. ఓకే, వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే, మూడు వచ్చినాయి ఆన్సర్లు, అందులో ఒకటి మాత్రం రైట్, డాల్ఫిన్స్ వేల్స్ అయితే కాదు. ఓకేనా, నెక్స్ట్ గోలకాంత్ రెడ్డి పాతింటి ఎల్లప్ప గారు ఏమని పంపించారు ఇంతకి. ఓకే, పెయింటెడ్ టర్టిలా, అదొక టర్టిల్ ఉందండి నాకు తెలియదు మరి, వెరీ సారీ నాకు దీని గురించి అస్సలు ఐడియా లేదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి అనమాట. ఓకే, రైట్ ఆన్సర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి డాల్ఫిన్స్ ఇంకా వేల్స్ అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ డాల్ఫిన్స్ అంటూ నేతాజీ ఫ్రమ్ సత్యవీడు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్క అండ్ హనీ రైట్ ఆన్సర్. అండ్ తాబేలు అంటున్నారు ఇమ్రాన్ ఖాన్ సీమ రఫియా విజయవాడ నుంచి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే వీరకనకారావు గారు పార్వతి వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు అన్నిటిలోకి ఒకటైతే రైట్, డాల్ఫిన్ సీల్స్ తిమింగలాలు ఏమీ కావు. ఓకే, నెక్స్ట్ అయితే మనకి ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏమని పంపించారు ఇంత పెద్ద మెసేజ్లో. ఆ జంతువు ఎక్కడుందో వెతుక్కోవాలి నేను, ఎక్కడుంది, డాల్ఫిన్స్ అయితే కాదు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఎన్ పార్థసారథి గారు పంపించారు డాల్ఫిన్స్ అని. అండ్ రామల్లకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి సీల్స్ అంటున్నారు. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి ఓకే రైట్ ఆన్సర్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట. ఓకే, ఫిష్ కాదు. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్.

0: అండ్ నిజామాబాద్ వికలీ బజార్ నుంచి డాల్ఫిన్స్ కాదండి. అండ్ నెక్స్ట్ అయితే ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. ఇంకా అయితే ఉన్నాయి, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మనకి ఇంకొంచెం సేపు మాత్రమే ఉంది కాబట్టి నీళ్లలో నిద్రపోతుంది, గాలి పీల్చుకోవడానికి నీళ్లపైకి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా నిద్రలోనే చేసే జంతువు ఏది, మీకు తెలిస్తే ఆన్సర్ పంపించండి. ఓకే ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్డ్.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
4: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
3: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
4: परीक्षा एक ऐसा अवसर है और परीक्षा के लिए हेल्दी कंपटीशन की भावना हमारी तैयारी को और बेहतरीन बनाती है.
3: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर करें.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా.
7: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
8: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
7: ఓ పాట కనులు తుడిస్తే
8: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
7: ఓ పాట మనసుకి హత్తుకుంటే
8: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
7: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
8: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
7: 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
8: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: अल्टीमेट गोल एग्जाम के नंबर नहीं हो सकता है. अल्टीमेट गोल संपूर्ण जीवन के विकास का होना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: ఎస్, మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి FM 101.3 అండ్ స్టూడియోలో టైం 3:57 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది.

0: అండ్ మరి నెక్స్ట్ మెసేజ్ మనకి పద్మనాభుని జానకి రామ్ అండ్ ఉమా మహేశ్వరి మెసేజ్ చేశారు, డాల్ఫిన్స్ క్రొకడైల్స్ వేల్స్ అని చెప్పేసి. ఓకే నెక్స్ట్ అయితే మనకి జయం భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి ఓకే రైట్ ఆన్సర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి జానకంపేట నిజామాబాద్ నుంచి చిల్కా నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పూజారి ధనుంజయ్ గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సూర్యనారాయణ గారు రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన్ నుంచి ఓకే రైట్ ఆన్సర్. అండ్ పెడంతు జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఆత్మకూరు ఆదిశేష్ గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి డాల్ఫిన్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ ఓకే జస్ట్ అయితే ఇప్పుడైతే ఏం పంపించలేదు మరి ఆలోచిస్తున్నట్టున్నారు ఇంకా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రియాల నుంచి దమోజీ వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బుర్హరి అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. గంగులూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి కూడా రైట్ ఆన్సర్ దేవయాని. ఇంకా ఓకే మధుసూదన్ రెడ్డి గారు ఫ్రమ్ పాపినేపాలెం ఓకే దేవయాని. ఇంత అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ మీరు పంపింది అది అమీషా పటేల్ అండి. అండ్ నెక్స్ట్ లక్ష్మణ్ ఎలక్ట్రానిక్స్ నందికొట్కూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి నీటి బాతు అంటున్నారు. ఓకే మోహన్ రావు గారు లీలావతి హేమప్రియ అమృత కప్పల్దొడ్డి నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ డాల్ఫిన్స్ అంటున్నారు ఎవరు ఇంతకీ ఆకుబీడి నుంచి కిషోర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా నో నో సీ లయన్స్ కాదు. అండ్ నెక్స్ట్ పిఆర్ శేఖర్ రావు ఫ్రమ్ చీరాల ఓకే ఏమిటో ఒక జంతు పేరు పంపారు అది నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బానుజైనుద్దీన్ రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్ ఇంతకీ ఏంటంటే రైట్ ఆన్సర్ హిప్పోపోటమస్ అనమాట. ఓకే హిప్పోపోటమస్ కొంతమంది నీటి గుర్రం నీటి ఏనుగు ఇలా కూడా పిలుస్తుంటారు. అండ్ మరి స్టూడియోలో టైం 4:00 రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో మేము ముందుకు వచ్చేస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ మరి సండే సండే గేమ్ షో ఇలాగే ప్రతిరోజు ఎగ్జాక్ట్గా 2:30 to 4:00 ఉంటుంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. రైట్ నా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం స్టే ట్యూన్డ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 2 రోజుల జిల్లాల కలెక్టర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. రాష్ట సర్వతోముఖాభివృద్ది, భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై అమలుపై ఈ సదస్సులో ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జిల్లా స్థాయిలో ఆర్థిక వృద్ది రేటును పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని, అభివృద్ది సూచికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు ఈ సదస్సులో పాల్గొన్న పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కృష్ణా జిల్లా పెదకల్లెపల్లి గ్రామంలో 50 లక్షల రూపాయల వీబీజీ రామ్జీ నిధులతో నూతనంగా నిర్మించిన 3 సీసీ రోడ్లను, 91 లక్షల రూపాయలతో మోపుదేవి నుండి వెంకటాపురం గ్రామం వరకు బీటీ రోడ్డు పనులను, పెదకల్లేపల్లి గ్రామంలో 1 కోటి రూపాయల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ఈరోజు ప్రారంభించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ప్రస్తుతం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఉదయం 17 పాయింట్ల లాభంతో 24,348 వద్ద ట్రేడైన నిఫ్టీ ప్రస్తుతం 135 పాయింట్ల లాభంతో 24,446 వద్ద కదలాడుతోంది. ఇక 18 పాయింట్ల లాభంతో 77,974 వద్ద కదలాడిన సెన్సెక్స్ ప్రస్తుతం 363 పాయింట్ల లాభంతో 78,314 వద్ద కదలాడుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్క విలువ 94.79 రూపాయల కొనసాగుతోంది. వాతావరణంలో అనిశ్చితి కారణంగా

రాబోయే 2 గంటల్లో రాష్టంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి రోడ్లపై చెట్లు, కరెంటు తీగలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళగిరి, విజయవాడ మధ్య కిలోమీటర్ల పరిధిలో వాహనాలు నిలిచిపోయాయి. 10వ తరగతి పాసై శిల్పకళ మీద ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాల దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 20. వివరాలకు టీటీడీ వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇన్ స్టూడియోలో టైం 4:03 క్రాస్ అయిపోయి 49 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన వివిధ టైం స్టార్ట్ అయింది. సో మరి ఈ రోజు వివిధలో స్పెషల్ డైరెక్టర్ స్పెషల్. సో హరీష్ శంకర్ మూవీస్ నుంచి అయితే సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తాను, వింటూ ఎంజాయ్ చేస్తుండండి. ఫస్ట్ అయితే మిర్పకాయ మూవీ నుంచి సాంగ్ వచ్చేస్తోంది. యాజ్ ఎ సమన్ మ్యూజిక్ కంపోజిషన్ శంకర్ మహాదేవన్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, చంద్రబోస్ గారు లిరిక్లో. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి ఈ రోజు వివిధలో మనం హరిశంకర్ మూవీస్ నుంచి అయితే సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ మీకోసం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తాను. వనమాలి గారి లిరిక్, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్, ఐశ్వర్య అండ్ ఆదిత్య పాడిన పాట ప్లే చేస్తాను. బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావో, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.

గతిని కొండ గణేష్ మూవీ నుంచి అయితే సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మరి స్టూడియోలో టైం 4:27 క్రాస్ అయిపోయి 41 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి, నాతో మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఈ రోజు డైరెక్టర్ స్పెషల్, హరీష్ శంకర్ మూవీస్ నుంచి అయితే సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో నెక్స్ట్ అయితే మిస్టర్ బచ్చన్ మూవీస్ నుంచి, ఐ మీన్ మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి సాకేత్ అండ్ సమీరా భరద్వాజ్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో నకాష్ అజీజ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. డీజే దుబ్బాట జగన్నాథ మూవీ నుంచి శ్రీమణి గారి లవ్లీ లిరిక్ అనమాట. 4:36 క్రాస్ అయిపోయి 40 seconds అయిపోయింది మన వివిధ టైం. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ రోజు డైరెక్టర్ స్పెషల్ హరీష్ శంకర్ మూవీస్ నుంచి అయితే సాంగ్స్ వింటూ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ మిరపకాయ మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. కార్తీక్ అండ్ గీతా మాధురి పాడిన పాట సిరివెన్నెల గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

షాక్ మూవీ నుంచి ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర పడిన పాట వినేశారు వేటూరు గారి లిరిక్ లో. మరి లవ్లీ సాంగ్ విన్న తర్వాత 4:46 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఆ తర్వాత మీకు గబ్బర్ సింగ్ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఇవాళ వివిధాలో లాస్ట్ సాంగ్ కార్తీక్ అండ్ శ్వేతా మోహన్ పాడిన పాట, భాస్కర్ భట్ల రవికుమార్ లిరిక్. బ్యూటిఫుల్ సాంగ్ కి మ్యూజిక్ కంపోజిషన్ డిఎస్పీ. మరి వింటూ ఎంజాయ్ చేస్తుండండి. అలాగే మరి ఎగ్జాక్ట్ గా 4:50 ఆజే చేతన్ వెన్నెల ప్రోగ్రామ్ తో రెడీ అయిపోతారు కాబట్టి మీ శృతి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తోంది. సో మరి మీరైతే స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3. నేను మీ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.

0: హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చైతన్. ప్రస్తుతం యువతకు పెద్ద సమస్య ముఖంపై మొటిమలు రావడం. ఈ మొటిమల సమస్య అనేక మంది ఎన్నో రకాల సౌందర్య సాధనలను వాడుతూ ఉంటారు, కానీ చాలా రకాల ఉత్పత్తులు యువత ఆశించిన విధంగా పనిచేయకపోవడం వల్ల వారు దిగులు చెందుతూ ఉంటారు. అనేక సార్లు సౌందర్య ఉత్పత్తులను మారుస్తూ ఉంటారు. ఇలా అనేక రకాల కాస్మెటిక్స్ యూజ్ చేయడం వల్ల కూడా చర్మ సౌందర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలా పింపుల్స్ రావడానికి ఎన్నో కారణాలున్నాయి. ఇప్పుడు అవన్నీ ఏంటి, వాటి ట్రీట్మెంట్ ఏంటి, హోమ్ రెమెడీస్ ఏంటి, మన వెనల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో తెలుసుకుంటారు కదా. కీప్ లిస్నింగ్ టు వెనల మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

మొటిమలు రావడానికి ప్రస్తుత జీవనశైలి విధానం కూడా ఒక కారణమని అనేక మంది అభిప్రాయం. మన ముఖం మీద మొటిమల దాడిని ముందే గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. మొటిమల దాడి చేసే ముందు మన చర్మం లోపల ఉన్న ఆరోగ్యకర కణాలు నశిస్తాయి. కణాలు పాడవడం వల్ల చర్మం మీద మొటిమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా మన స్కిన్ డ్రై అవ్వడం వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. మన స్కిన్ మీద ఉండే రంధ్రాలు బ్లాక్ అయినప్పుడు కూడా మొటిమలు వస్తాయి. మానవ శరీరంలో చర్మం అనేది చాలా సున్నితమైన అవయవం, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. సో చర్మాన్ని ఆరోగ్యంగా చూసుకునేందుకు అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. టైం ప్రకారం స్కిన్కి కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఉండాలి. చర్మ సౌందర్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడంలో వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమంది అధిక ధర ఉన్న సౌందర్య సాధనాలు వాడితే, కొంతమంది మాత్రం ఎటువంటి సౌందర్య సాధనాలు వాడకుండా ఉంటారు. కానీ ఇలా అనేక రకాల సౌందర్య సాధనాలను చర్మంపై ప్రయోగించడం మంచిది కాదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇలా వేరే వేరే కాస్మెటిక్స్ వాడడం వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. ఈ సమస్య యువతను చాలా వేధిస్తుంది. ఈ సమస్య గురించి తప్పించుకునేందుకు అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే అన్ని రకాల సౌందర్య ఉత్పత్తులను వాడి అలసిపోతారు. ఫేస్ పైన పింపుల్స్ వచ్చే ప్రమాదం ఉందనుకున్న సమయంలో మన చర్మంలో ఉండే ఆరోగ్యకరమైన కణాలు చర్మం మీది పొరకొస్తాయి. ఆరోగ్యకర కణాలు టర్న్ ఓవర్ రేట్ పెరగడం వల్ల మన చర్మంపై మొటిమలు రాకుండా ఉంటాయి. మన చర్మం అనేక లేయర్లను కలిగి ఉంటుంది. కనుక ఒక లేయర్ పాడైపోయినప్పటికీ మరో లేయర్ మన చర్మంపై మొటిమలు రాకుండా కాపాడుతుంది. కానీ మన చర్మం పొడిబారిపోయినప్పుడు మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రముఖ ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం మానవ శరీరం చూసేందుకు ఎటువంటి తేడా లేకుండా ఉన్నా చర్మం రకాలు వివిధ రకాలుగా ఉంటాయి. దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్కిన్ టైప్స్, ఆయిలీ, డ్రై, మిక్స్డ్, తదితర రకాలు ఉంటాయి. అన్ని రకాల సౌందర్య సాధనలు వివిధ రకాల చర్మాలు గల వారికి అంతగా సరిపోవు. సో ఏదైనా ప్రోడక్ట్ మీరు వాడే ముందు మీ స్కిన్ టైప్ ఏంటి, కాంబినేషన్ స్కిన్నా, డ్రై స్కిన్నా, ఆయిలీ స్కిన్నా తెలుసుకొని దాని ప్రకారం వాడితేనే దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగని ఇంకా కొత్త కాస్మెటిక్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి, కొత్త కంపెనీస్ వస్తున్నాయి, ఏదో వాడదాం కదా అనేసి వాడతారు. ఇదో సాధారణ రకమైన మేకప్. ఇందులో మేకప్ విధానం చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధానం ప్రకారం ఫౌండేషన్ అప్లై చేసుకుంటారు. ఈ మేకప్ విధానాన్ని ఉపయోగించిన తర్వాత కూడా చర్మ ప్రక్షాళన కాకపోవడానికి గల కారణాలు, కొన్ని రకాల చర్మాలకు ఈ మేకప్ సరిగ్గా సూట్ అవ్వదు. అందువల్ల కొంతమందిలో ఈ మేకప్ వాడిన తర్వాత కూడా చర్మ ప్రక్షాళన జరగదు, అంటే స్కిన్ ఎక్స్ఫోలియేట్ కాదు. కొంతమంది బయట చాలా కష్టపడుతూ ఉంటారు, అందువల్ల వారికి ఎక్కువగా చెమట వస్తుంది. ఇలా అధిక చెమట వచ్చేవారు మేకప్ వేసుకోవడం వల్ల చర్మ ప్రక్షాళన జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చర్మ ప్రక్షాళనకు చెమటకు కూడా ఒక కారణం అవుతుంది. చాలా మంది యూత్ న్యూ మేకప్ ప్రోడక్ట్స్ లేదా కాస్మెటిక్స్ ఏమైనా వచ్చాయంటే యూజ్ చేయాలన్న ఆతృత కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం గర్ల్స్లోనే కాదు, బాయ్స్లో కూడా చూడవచ్చు. ఇలా ఒక్క ప్రోడక్ట్ నుంచి మరో ప్రోడక్ట్కి వెళ్ళడం ద్వారా, చేంజ్ కావడం ద్వారా కూడా పింపుల్స్ వస్తాయి. అంతేకాకుండా మీ స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల తరచూ చర్మ సౌందర్య ఉత్పత్తులను మార్చడం మంచిది కాదు. మీ స్కిన్కి ఏదైతే సూట్ అవుతుంది వాటినే యూజ్ చేయండి. మన స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ ని రిమూవ్ చేయడం ద్వారా కూడా చర్మ ప్రక్షాళన చేసేందుకు వీలవుతుంది. ఈ విధానం ద్వారా ఎక్స్ఫోలియేట్ చేస్తే పింపుల్స్ తగ్గుతాయి. డెడ్ సెల్స్ అన్ని పోయాక స్కిన్ క్లీన్ గా ఫ్రెష్ గా అవుతుంది. పోర్స్ ఏది కూడా బ్లాక్ చేయదు. సో దెర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ బ్యాక్టీరియా కమింగ్ అండ్ ఎఫెక్టింగ్ అండ్ ఫార్మింగ్ ద పింపుల్. చర్మ ప్రక్షాళనకు మనం ఏదైనా విధానాన్ని వాడే ముందు మనం ఒక్కసారి మన స్కిన్ స్పెషలిస్ట్ తో మాట్లాడితే మంచిది. కానీ కొంతమంది డాక్టర్స్ సంప్రదించకుండా ఏది పడితే అది చేయడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మనం చర్మ సౌందర్య సాధనలు వాడే ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. చల్లబడిన కప్పు గ్రీన్ టీని ఫేస్ వాష్ గా ఉపయోగించడం చాలా సింపుల్ మెథడ్, ఇంట్లోనే మనకు దొరికిపోతుంది. గ్రీన్ టీ మధ్య చాలా మంది యూజ్ చేస్తున్నారు డీటాక్స్ కోసము. అది తాగితే కూడా మంచిది, మన ఫేస్ పైన అప్లై చేస్తే కూడా మంచిది. హనీ అప్లికేషన్ కూడా చాలా యూస్ఫుల్ గా తెలిసింది, ఎందుకంటే హనీ హ్యాస్ లోట్స్ ఆఫ్ గుడ్ ప్రాపర్టీస్. అది స్కిన్ పైన అప్లై చేస్తే కూడా స్కిన్ కి ఎంతో మేలు చేస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ అన్నగా తరిగి తాజా పుదీనా రసాన్ని కూడా ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు. మీ పింపుల్స్ పైన అప్లై చేస్తే కూడా మంచిదే. ఇవన్నీ చిన్న చిన్న హోమ్ రెమెడీస్, వీటికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇవన్నీ మీరు యూజ్ చేయొచ్చు. ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి మనం అందరం రకరకాల ఫేస్ వాషెస్, క్రీమ్స్, లోషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మోస్ట్లీ విమెన్ అందంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఇందుకోసం మార్కెట్లో కొత్తగా వచ్చిన అన్ని బ్రాండ్ ప్రోడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అయినా అందానికి సంబంధించిన సమస్యకు పరిష్కారం లేదు. మార్కెట్లో లభించే ఉత్పత్తులను ఎన్ని రోజులు పరస్పరం మార్చుకుంటున్నారనేది తదుపరి ప్రశ్న. కాబట్టి మనం దీనికి పరిష్కారం వెతుక్కోవాలి.
కరితులు మరియు మొటిమలు ముఖ సౌందర్యం సమస్యగా కనిపిస్తాయి. ముఖ్యంగా పురుషులు మరియు మహిళలు ముఖంపై మొటిమలు ఏర్పడి ముఖం ఆకర్షణ తగ్గిస్తాయి. ముటిమలు ఎప్పుడొస్తాయి ఎవరికీ తెలియదు, కానీ అవి వచ్చిన తర్వాత వాటిని వదిలించుకోవడానికి కొంత ప్రయత్నం చేయాల్సిందే. చర్మంపై ముటిమల రూపంలో ఉంటాయి. ఈ గడ్డలు చర్మంపై ముగ్గల్లా పొడుచుకొస్తాయి. అలా ముగ్గలు లేకుండా ఎర్రటి కంతులు కనిపించే ముటిమల గురించి మీకు తెలుసా? ఆ రకమైన ముటిమలు మొలకెత్తిన సూక్ష్మ క్రిములు. దీన్నే ఆంగ్లంలో బ్లైండ్ పింపుల్స్ అంటారు. ఈ రకమైన ముటిమలు బయట నుంచి చూస్తే ముటిమల్లా కనిపించవు, కానీ నొప్పి భరించలేనిది. ఇది చాలా నొప్పిని కలిగిస్తాయి, ఎందుకంటే ఇది చర్మం కింద లేయర్స్ దగ్గర ఉంటుంది. ఈ రకమైన ముటిమలు వాటంతటా అవి రావు. ఇవి రావడానికి ఒక నిర్దిష్ట కారణం ఉంది. దీన్ని అధిగమించడానికి పరిష్కారాలున్నాయి.

0: మేము ఇప్పుడు దీని గురించి కృత్రిమ సాధనలు మరియు హాట్ కంప్రెస్ అప్లై చేయడం వల్ల రంధ్రాలు తెరుచుకుంటాయి. చర్మం నుండి క్రిములు తొలగిపోయే కొంచెం పింపుల్స్ పోయే వరకు లేదా వాటంతటా అవ్వే పోయే వరకు ప్రతిరోజు 5 to 10 minutes వెచ్చటి కంప్రెస్ అప్లై చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మొటిమలు మచ్చలు లేకుండా పోతాయి. అకస్మాత్తుగా ఏదో ఒక పార్టీకి లేదా ఈవెంట్ కి వెళ్లాల్సిన పరిస్థితిలో ఆ సమయంలో స్లో యాక్టివిటీస్ ద్వారా మొటిమలను వదిలించుకోవచ్చు. మొటిమల స్టిక్కర్స్ చాలా రకాలుగా ఉన్నాయి. సాధారణ స్టిక్కర్ కూడా ఉంది, కానీ సాల్సిలిక్ యాసిడ్, టీ ట్రీ ఆయిల్, బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి ముది పదార్థాలతో చేసిన స్టిక్కర్స్ మీరు యూజ్ చేయొచ్చు. వీటి వల్ల కూడా తగ్గే అవకాశం చాలా మటుకుంది. డియర్ ఫ్రెండ్స్, మొటిమల గురించి మాట్లాడుకున్నాం. ఇవి చిన్నవే, ప్రాబ్లం కూడా చాలా చిన్నదే, హోమ్ రెమెడీస్తో పోతాయి. కానీ ఏదైనా ప్రోడక్ట్ కానీ కాస్మెటిక్ కానీ కొత్తగా వాడినప్పుడు, మీ స్కిన్ పై ట్రై చేసినప్పుడు, డూ కన్సల్ట్ యువర్ ఫిజిషియన్ ఆర్ ఎ డర్మటాలజిస్ట్ ఆర్ ఎ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ వైల్ అప్లయింగ్ ఎనీ న్యూ ప్రోడక్ట్ టు యువర్ స్కిన్. అది అలర్జీ రూపంలో అయ్యి చాలా తీవ్రమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. చాలా మంది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి కూడా వెళ్లారు, చాలా ప్రమాదం కూడా ఎక్కువైపోయింది. అందుకే కాస్మెటిక్స్ కదా ఓవర్ ద కౌంటర్ దొరికాయి, బయట మార్కెట్లో దొరుకుతాయని డోంట్ అప్లై ఇట్ యువర్ ఫేస్. ఎలర్జీ టెస్ట్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనిలా ప్రోగ్రామ్. ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. పెహల్గాం ఉగ్రదాడి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు నాటి ఆపరేషన్లో పాల్గొన్న భారత సాయుధ దళాల పరాక్రమాన్ని, ధైర్య సాహసాలను కొనియాడారు. అదే సమయంలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు రోజుల జిల్లాల కలెక్టర్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది, భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ఈ సదస్సులో ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట స్థాయిలో పశ్చిమగోదావరి జిల్లా రెడ్క్రాస్కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ లోక్భవన్లో నిర్వహించిన రాష్ట స్థాయి కార్యక్రమంలో ఈ అవార్డును రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, జిల్లా రెడ్క్రాస్ చైర్మన్ డాక్టర్ బద్రీరాజ్కు ఈ అవార్డును అందించారు. రాష్ట ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఒక నెల ఒక గ్రామం నాలుగు దఫాల సందర్శన కార్యక్రమాన్ని ఈ నెల నుండి రాష్ట వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అందులో భాగంగా గ్రామస్థాయిలోనే భూ సంబంధిత సమస్యలను పరిష్కరించి రైతులు, భూ యజమానులకు త్వరితగతిన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరులో దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట శ్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్ ఈరోజు శ్రీకాకుళంలో తెలిపారు. ప్రజల భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి రెవెన్యూ సేవల్లో పారదర్శకతను పెంచడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పార్వతీపురం అన్యం జిల్లా సంయుక్త కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి గోపాలపురంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. పదో తరగతి పాసై శిల్పకళ మీద ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళాశాల దరఖాస్తులను కోరుతోంది. దరఖాస్తు చివరి తేదీ వచ్చే నెల 20. వివరాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ సంప్రదించవచ్చు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 6 గంటలకు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హాయ్ హలో, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 5:04:25. అండ్ ఈ రోజు అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో 5 to 6 నేనైతే గీత్ గాథ షెల్లో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ వినిపిస్తూ ఉంటాను. వింటూ స్టూడియో

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 అండ్ స్టూడియోలో టైం 5:44:45. మనమున్నాం గీత్ గాథ చెల్లో బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ అండ్ నెక్స్ట్ ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను వింటూ స్టేడియం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కే ఉమారాణి. ప్రపంచ తలసేమియా, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ సందర్బంగా మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టును రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ లోక్భవన్ లో ఈరోజు ప్రారంభించారు. ఆన్లైన్ పెట్టుబడి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారత పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 21,000 రూపాయల పెట్టుబడితో 30,00,000 రూపాయల వరకు రాబడి వస్తుందని పేర్కొంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారం అవుతున్న వీడియో నకిలీదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించగా దేశవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా కాకినాడ జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఈఎస్ఐ కార్పొరేషన్ సౌత్ ఇండియా జోనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆషిత్ మాలిక్, కాకినాడ ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు ఈరోజు ప్రారంభించారు. దేశంలో స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో 35,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ రుణాలు అందించగా ఈ రుణాల మంజూరులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట శ్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ జీడీబీడి హరిప్రసాద్ తెలిపారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల స్వయం సహాయక సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాయలసీమతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పేద ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అందులో భాగంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 18 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్, 5 కోట్ల రూపాయల వ్యయంతో గామా కెమెరా, రేడియేషన్ అంకాలజీ విభాగంలో 29 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ లీనియర్ యాక్సలేటర్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో ఆగ్నేయ నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. కలిసికట్టుగా పనిచేస్తే ప్రభుత్వం మరింత విజయవంతంగా ప్రజలకు సేవలు అందించగలదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టం చేశారు. కలెక్టర్లు తమ జిల్లాల భవిష్యత్ దృష్ట్యా దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా భూ యజమానులకు ఈకేవైసీ సదుపాయం కల్పించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివరాలు. కలిసికట్టుగా పనిచేస్తే ప్రభుత్వం మరింత విజయవంతంగా సేవలు అందించగలదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టం చేశారు. సమిష్టి కృషితోనే అభివృద్ధి జరుగుతుందని, నేను అని కాకుండా మనం అనే ఆలోచన విధానం అందరిలో రావాలని చెప్పారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జీఎస్టీపీ గ్రోత్, జిల్లాల వారీగా జీఎస్టీపీ అంచనాలు, సింగపూర్ దేశంలో మంత్రులకు ట్రైనింగ్ వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ అని, అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. సింగపూర్ దేశంలో అనుసరిస్తున్న పాలనా విధానాలు అక్కడి ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నాయని చెప్పారు. జీఎస్టీపీ విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రజలపై ప్రభావం చూపిస్తాయన్నారు. అభివృద్ధిపై దృష్టి సారించాలని, ప్రగతి సాధనలో కీలకంగా వ్యవహరించాలని, సేవారంగం మరింతగా పెరగాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఫలితాలే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తూ,
1: రెస్పాన్సివ్ గవర్నెన్స్ ని ప్రజలు అప్రిషియేట్ చేసే పరిస్థితి రావాలి. మార్పు స్పష్టంగా కనపడాలి. మీరు మీ మంత్రులు మీ జిల్లాకు ఏం సాధించారో ప్రైడ్ గా ఫీల్ అయ్యే పరిస్థితి మీరు రావాలి. జిల్లాకు పోటీ ఉండాలి. మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తే మిమ్మల్ని మెంటర్గా పెట్టుకుంటాం మిగిలిన జిల్లాల్లో. ఆ విధంగా 28 జిల్లాల్లో 28 బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు తయారు చేసి దాన్ని నర్చర్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకునే పరిస్థితి రావాలి.
0: అమరావతిలో జరుగుతున్న 7వ కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇటీవల తన సహచర మంత్రులతో చేసిన సింగపూర్ పర్యటన అనుభవాలను ఈరోజు పంచుకున్నారు. సింగపూర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్స్ ఎక్సలెన్స్ సేజ్ కార్యక్రమం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. సింగపూర్ చాలా చిన్న దేశం అయినప్పటికీ ఆ దేశం ప్రపంచంలో మొదటి వరుసలో ఉంటోందన్నారు. ఎందుకంటే అక్కడ పాలకులకు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని, బాధ్యత తీసుకునే నాయకత్వం, ప్రజలకు సేవ చేయాలనే తపన, చిత్తశుద్ధి వారిలో ఉన్నాయని చెప్పారు. ఈ 3 అంశాలే సింగపూర్ను మిగతా దేశాల నుంచి వేరు చేస్తున్నాయని అన్నారు. అక్కడ పట్టణ ప్రణాళికలు కూడా చాలా ముందు చూపుతో ఉన్నాయని, ఒక స్పష్టమైన భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళ్తున్నారని చెప్పారు. అధికారులంతా సమన్వయం

0: సమన్వయంతో క్షేత్రస్థాయి పరిస్థితులను విశ్లేషించుకుంటూ పనిచేస్తున్నారని తెలిపారు. మన జిల్లాల్లో కూడా కలెక్టర్లు అదే దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాలని, రోజువారీ సమస్యలు పరిష్కరించడం మాత్రమే కాకుండా 10 ఏళ్ల తర్వాత జిల్లా ఎలా ఉండాలో నిర్ణయించుకుని ఆ దిశగా పనిచేయాలని సత్యకుమార్ యాదవ్ సూచిస్తూ,
1: అర్బన్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ గ్యాలరీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సిటీస్, హౌ ఇట్ వాజ్ 3 డికేడ్స్ అగో అండ్ వాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ హాస్ టేకన్ ప్లేస్ ఓవర్ ది పీరియడ్ అండ్ వాట్ ఈస్ దేర్ ఫ్యూచర్ రెడీనెస్ ఫర్ ఎనీ క్రైసిస్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఆల్సో. ఇఫ్ ఎనీబడి హాస్ విజిటెడ్ సింగపూర్ సమ్ 20 ఇయర్స్ అగో, దే విల్ నాట్ రికగ్నైజ్ సింగపూర్ టుడే బికాస్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ గ్రీనరీ ఎవ్రీవేర్, సిటీ ఇన్ ద నేచర్. దట్స్ హౌ దే ఆర్ క్రియేటింగ్ ది ఎంటైర్ ఎకోసిస్టమ్.
0: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు సాధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కలెక్టర్ల సదస్సు అభినందనలు తెలిపింది. ఈ ఉదయం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సుకు హాజరైన చంద్రబాబు నాయుడుకు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మొదలుకొని గ్రామస్థాయి అధికారి వరకు కలిసి పనిచేయటం వల్లే ఈ అవార్డు దక్కిందని చెప్పారు. గతంలో ఇలాంటి అవార్డులు తీసుకోవడానికి ఇష్టపడేవాడిని కాదని, కానీ ఇప్పుడు ఇలాంటి అవార్డులు మరిన్ని రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఎన్ని అవార్డులు వస్తే రాష్ట్రానికి అంత గుర్తింపు దక్కుతుందని, మరిన్ని పెట్టుబడులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక సమిష్టి జట్టుగా పనిచేస్తున్న మీ అందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ 1 నెల 1 గ్రామం 4 దఫాల సందర్శన పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ వై మేఘాస్వరూప్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామస్థాయిలోనే భూ సంబంధిత సమస్యలను పరిష్కరించి రైతులు, భూ యజమానులకు త్వరితగతిన సేవలు అందించారనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నెలలో 4 గురువారాలు అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు స్వీకరించి పరిష్కార దిశగా చర్యలు చేపడుతుందని తెలియజేశారు. ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్భంగా మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టును రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు ప్రారంభించారు. లోక్భవన్లో జరిగిన ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ రెడ్క్రాస్, రెడ్ క్రీసెంట్ ఉద్యమం ద్వారా అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో ప్రజలకు అవసరమైన నిత్యావసర సేవలను అందించే వాలంటీర్ల అవిశ్రాంత కృషిని గౌరవించడానికి రెడ్క్రాస్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారని చెప్పారు. మానవత్వంపై ఆధారపడ ఈ ఉద్యమ సూత్రాల గురించి అవగాహన పెంచడానికి కూడా ఈరోజు ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. రెడ్ క్రీసెంట్ ఉద్యమ వ్యవస్థాపకుడైన జీన్ హెన్రీ డ్యునాంట్ జయంతిని పురస్కరించుకుని ఏటా ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఉద్యమానికి ఆయన చేసిన సేవలకు గాను 1901లో ఆయనకు మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి లభించింది. గత 2 ఏళ్ల కాలంలో రెవెన్యూ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈ కేవైసీ సదుపాయం కల్పించామన్నారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన ఈరోజు మాట్లాడుతూ, పట్టణ గరిష్ట భూపరిమితి చట్టం కింద నిషేధ జాబితాలో ఉన్న స్థలాల క్రమబద్ధీకరణ గడువు తేదీని ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నామన్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియను కూడా సులభతరం చేశామని, గతంలో ప్రభుత్వం వద్దకు రావాల్సి ఉండగా ప్రస్తుతం సీసీఎల్ఏ స్థాయిలోనే ఆదేశాలు ఇచ్చే విధంగా సవరణ చేశామన్నారు. విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ 106,000 ఎకరాలకు విముక్తి కల్పించామన్నారు. పట్టా భూముల 1B అడంగల్ను ఆన్లైన్లో భూ యజమానులే సొంతంగా లాక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. భూ యజమానుల అనుమతి లేకుండా ఏ అధికారి కూడా మ్యూటేషన్లు కానీ రిజిస్ట్రేషన్లు కానీ చేసే అవకాశం ఉండదన్నారు. కొత్త పాస్బుక్ కూడా ఈకేవైసీ చేసి డ్రాఫ్ట్ పాస్ పుస్తకాన్ని రైతులకు చూపించి వారు సంతృప్తి చెందిన తర్వాతే ముద్రణకు పంపిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
2: రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. భూ రికార్డులు అన్ని కూడా తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈకేవైసీ సదుపాయం కల్పిస్తా ఉన్నాం. పట్టా భూములు అలాగే 1B అడంగల్లు ఆన్లైన్ లో భూ యజమానులే సొంతంగా లాక్ చేసుకునే విధంగా సంస్కరణ తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలతో 22A నుంచి తొలగిస్తూ మన ఉత్తర్వులు ఇచ్చాము. 137,000 ఎకరాలు దీని ద్వారా పేదలకు లబ్ధి పొందింది.
0: దేశంలో స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో 35,000 కోట్ల రూపాయల విలువైన రుణాలు ఇవ్వడం జరిగిందని, బ్యాంక్ లింకేజ్ రుణాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ జీవీబీడీ హరిప్రసాద్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల స్వయం సహాయక సంఘాల ప్రతినిధుల సమావేశంలో 2026-27 సంవత్సరానికి గాను వార్షిక రుణం జీవనోపాధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్త్రీనిధి ప్రాజెక్టు ద్వారా 6,000 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. అల్లూరు సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఈదురుగాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. కలిసికట్టుగా పనిచేస్తే ప్రభుత్వం మరింత విజయవంతంగా ప్రజలకు సేవలు అందించగలదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టం చేశారు. కలెక్టర్లు తమ జిల్లాల భవిష్యత్ దృష్ట్యా దీర్ఘకాలిక దృష్టితో పనిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. భూ రికార్డులు తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా భూ యజమానులకు ఈకేవైసీ సదుపాయం కల్పించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

విండో ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:22 ఎగ్జాక్ట్ గా. అండ్ ఈ టైం కృష్ణా తీరంకి వెల్కమ్ చెప్పేస్తూ చాలా విషయాలు మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు, సాంగ్ కన్నా ముందు ఆ విషయాలు మాట్లాడుకుందాం. ఏంటంటే పిరమిడ్స్ అంటే టక్కున ఈజిప్ట్ డెఫినెట్ గా గుర్తొస్తుంది అందరికి. బట్ జపాన్ లో సముద్ర గర్భంలో బయటపడింది ఒక పిరమిడ్ అన్నమాట. దాని గురించి చాలా విశేషాలు ఉన్నాయి, విషయాలున్నాయి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. బ్యాక్ టు బ్యాక్ లవ్లీ సాంగ్స్ తర్వాత వింటూ స్టేట్యూ.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ 24 నుంచి ప్లే చేశాను అండ్ టైమ్ స్టూడియోలో 6 గంటల 27 నిమిషాల 22 సెకండ్లు. మనము నాం కృష్ణా తీరంలో చెప్తానని చెప్పాను. పిరమిడ్స్ అంటే జనరల్ గా అందరికీ ఈజిప్ట్ గుర్తొస్తుంది, బట్ జపాన్ లో సముద్ర గర్భంలో బయటపడింది ఒక పిరమిడ్, దాని గురించి చెప్తానని చెప్పాను. సో జపాన్ లోని రిక్యూ అనే ఐలాండ్స్ దగ్గరలోని పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర మట్టానికి దాదాపు 82 అడుగుల దిగువన ఉంటుంది ఈ పిరమిడ్ అయితే. ఫస్ట్ టైం సైంటిస్ట్ ఎప్పుడు కనిపెట్టారు దీన్ని అంటే 1986లో కనిపెట్టారు దీన్ని, అండ్ అప్పటి నుండి కూడా దీని మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయంట, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నిజమే కదా, చేయాల్సిందే, ఎందుకంటే సముద్రంలో ఇంతటి భారీ కట్టడం అనేది, అది కూడా మునిగి ఉండడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. అందుకే చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు.

ఏం తెలిసింది ఆ ఎక్స్పెరిమెంట్స్ లో అని అంటే, బ్యాక్ టు బ్యాక్ లవ్లీ సాంగ్స్ తర్వాత మాట్లాడుకుందాం కృష్ణా తీరంలో ఆ పిరమిడ్ గురించి, సముద్ర గర్భంలో పిరమిడ్ గురించి. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ యువర్ క్రిష్.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. స్టూడియోలో టైం 6 గంటల 40 నిమిషాల 5 సెకండ్లు. మనమున్నాం కృష్ణా తీరంలో, మాట్లాడుకుంటున్నాం సముద్ర గర్భంలో దొరికిన, ఐ మీన్ కనిపెట్టిన, సైంటిస్ట్ కనిపెట్టిన ఒక పిరమిడ్ గురించి అనమాట. సో ఇందాక చెప్పినట్టు దాన్ని కనిపెట్టిన తర్వాత దాని మీద చాలా పరిశోధనలు చేశారు సైంటిస్ట్ అయితే. అండ్ ఇది యాక్చువల్గా పూర్తిగా రాతి కట్టడం అంట. అండ్ ఈ కట్టడంలోని రాళ్లతో సైంటిస్ట్ చెప్పాను కదా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అండ్ ఇది పూర్తిగా మ్యాన్ మేడ్ కన్స్ట్రక్షన్ అనమాట, అంటే మానవ నిర్మితమైంది ఈ కన్స్ట్రక్షన్ అనేది. దీనిలో యూజ్ చేసిన ఈ స్టోన్స్, ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కనీసం మినిమం 12,000 ఇయర్స్ కిందటి అని చెప్పి సైంటిస్ట్ చెప్తున్నారు. సో 12,000 సంవత్సరాల క్రితం అంట ఆ రాళ్ళు అయితే. అండ్ దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ముందు హ్యూమన్స్, అంటే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయం మొదలుపెట్టిన కొత్త రోజుల్లోనే పిరమిడ్స్, టెంపుల్స్ లాంటి భారీ రాతి నిర్మాణాలను చేయగలిగిన ఆ స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉండేదంట. సో వాళ్ళకు ఉండేదని చెప్పి అప్పుడే ఇవి మ్యాన్ మేడ్ కన్స్ట్రక్షన్గా నిర్మితమైనవి అని చెప్పి సైంటిస్ట్ అయితే చెప్తున్నారు. అండ్ ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం బ్యాక్ టు బ్యాక్ లవ్లీ సాంగ్స్ తర్వాత. వింటూ స్టేడియం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఫమాన్ 01.3 అండ్ స్టూడియోలో టైం 7:47:53. మనమున్న మనసును మనసేలో నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఎక్కువ మాటలు లేకపోయినా సరే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి ఎవరు మీ లైఫ్లో అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, నా ఎగ్జాంపుల్ ఇచ్చాను అండ్ సినిమాలో కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను. భాస్కర్ పెడన నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ సుందర్ అంట, సూపర్ అండ్ నా చిన్న కొడుకు అని అంటూ మంగళగిరి నుంచి నాగమణి రాములు పంపించారు. బా వెరీ సూపర్ అబ్బా, అంటే ఆ వయసులో అర్థం చేసుకుంటున్నారంటే. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు సిస్టర్ అంట, అండ్ నాకు నా ఫ్రెండ్ శ్యామల ప్రకాష్ గారు చిన్న తిరుపతి అని అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, సూపర్ అండ్ కనకారావు గారు పెడన నుంచి మై సిస్టర్ ఇన్ విజయవాడ అని అంటూ, సూపర్ అండ్ మన మధ్యలో ఉన్న మిత్రులు అని అనుకుంటా అంట. నాకైతే అర్థం లేదు నేను మీ లైఫ్లో ఎవరో అని అడిగాను. నందిగామ నుంచి ఎస్ఆర్కే పురం నుంచి పంపించారు ఫాల్గుణరావు గారు. అండ్ ఆన్సర్ మా బ్రదర్ అని అంటూ శ్రీశైలం అని అంటూ పంపించారు పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి. అండ్ మా ఫ్రెండ్ శేషు అని అంటూ పని శేషు పనియా లేకపోతే ఏంటో మరి, కర్నూలు నుంచి కన్నమెల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ ప్రీవియస్ క్వశ్చన్కి స్పైడర్ అంటూ ఇప్పుడు పంపించారన్నమాట. అండ్ మా మిత్రుడు పాలెం పోలయ్య గారు చాలా దూరంలో ఉంటారు కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం

కాల్ చేసి మాట్లాడుకుంటాం అని అంటూ సోమనాథం జనార్దన్ రావు గారు. సూపర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, నా ఫ్రెండ్, ఆమె పేరు లక్ష్మి, ఇప్పుడు అమెరికాలో ఉంటుంది, 2-3 డేస్కి ఒకసారి వీడియో కాల్ కానీ ఫోన్ చేసి ఎందుకో చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తా ఉంటుంది. తను ఇంకా 2 మంత్స్ వరకు ఇక్కడికి రాదు, మా ఇద్దరు స్నేహబంధం 1983 నుంచి ఇప్పటి వరకు అంట. సూపర్ అబ్బా, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ సౌదీ అరేబియాలో కలిసిన ఇమాదుద్దీన్ ఫ్రమ్ అని అంటూ జగిత్యాల నుంచి మొహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. సూపర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, మా ఫ్రెండ్ రామ్ గోపాల్ అని అంటూ వెరీ సూపర్. అండ్ మా చెల్లి, ఓకే, పిన్ని వాళ్ళ అమ్మాయి అంట, ఎవరు, లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి. సూపర్. అండ్ అలాగే సూర్య కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి పంపించారు. ఓకే, సూర్య అంటూ శ్యామలా ప్రకాష్ గారు పంపించారు. అండ్ ఎస్జే సూర్య అని అంటూ రఘువీర్ సింగ్ సుగ్రాబాయ్ ఏలూరు నుంచి ప్రీవియస్ క్వశ్చన్ కనుకుంటా. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నా శ్రీమతి అని అంటూ మహమూద్ జైనుద్దీన్ పంపించారనమాట, స్నేహవాణి జైనుద్దీన్. అండ్ సార్ గుడ్ ఈవినింగ్ అని అంటూ 10th క్లాస్ to PG నా క్లోజ్ ఫ్రెండ్ వేణుగోపాల్, హీఈస్ పాజిటివ్ అని అంటూ సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు. సూపర్. అండ్ అమూల్య, క్వశ్చన్ చాలా బాగుంది, నా లైఫ్లో అలా మా ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంట. సూపర్ అమూల్య. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, నా మనసును అర్థం చేసుకుని చిన్న చిన్న సలహాలు ఇస్తూ ఉంటుంది నా శ్రీమతి పద్మ. సూపర్ అబ్బా. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, వింటున్నా క్రిష్, సినిమా క్వశ్చన్స్ వేశారు బట్ ఆన్సర్స్ తెలియదు క్వశ్చన్స్కి, వింటున్నాం మీ మాటలు 6 PM నుండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకు నా చిన్ననాటి హై స్కూల్ ఫ్రెండ్ దాము పేరు, ఇంటర్ అయినా డిగ్రీ అయినా కలిసి చదివాం, సరే జస్ట్ ఇప్పటికీ ఫోన్ చేస్తుంది, ఎన్నో ఏళ్ళకి వైజాగ్ వెళ్ళినప్పుడు మొన్న కలుసుకున్నాం, డియర్ ఫ్రెండ్, అర్థం చేసుకునే మనస్తత్వం ఇద్దరికీ ఉంది అని అంటే. సూపర్ అబ్బా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, ఇంతవరకు ఎవ్వరులేరంట, నిజంగా ఎవరులేరా. అండ్ సార్ నా సిస్టర్ అండ్ బ్రదర్ అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. సూపర్. అండ్ మా ఆకాశవాణి మిత్రులు అండి అని అంటూ శ్యామల ప్రకాష్ చిన్న తిరుపతి నుంచి పంపించారు. సూపర్. అది సంగతి. అండ్ 7:50:55 స్టూడియోలో అండ్ మనమున్న మనసును మనసేలో ఎక్కువ మాటలు లేకపోయినా మిమ్మల్నిగా అర్థం చేసుకునే వ్యక్తి ఎవరు మీ లైఫ్లో అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలామంది ఫ్రెండ్స్ అన్నారు, సిస్టర్ అన్నారు, అన్ని రిలేషన్స్, వాళ్ళ అర్థం చేసుకునే వ్యక్తులను బట్టి పంపించారు. ఎనీవే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీ లైఫ్లో ఆల్రెడీ కలిసి, అంటే ఆల్రెడీ మీకు పరిచయం ఉండి బాగా కలిసిన తర్వాత గ్యాప్ వచ్చి మళ్ళీ కలవాలనిపించే పర్సన్ ఎవరు? అంటే నాకు క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఆల్రెడీ పరిచయం ఉంది, ఆల్రెడీ కలిశారు, బట్ మళ్ళీ వాళ్ళని కలవలేదు, అంటే గ్యాప్ వచ్చింది, మధ్యలో కొంచెం డిస్టెన్స్ వచ్చింది, కానీ మళ్ళీ మీకు వాళ్ళని కలవాలనుంది, అరే రే వీడిని కలిస్తే బాగుంటుందనో, ఆ అమ్మాయిని కలిస్తే బాగుంటుందనో, ఆ ఫ్రెండ్స్కి అట్లా ఉండదు, లేకపోతే రిలేటివ్స్లో ఆ బాబాయ్ గారిని కలిస్తే బాగుంటుందని, అలాగా గ్యాప్ వచ్చి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కలిస్తే బాగుంటుంది అని అనిపించే పర్సన్ ఎవరు ఇప్పటికిప్పుడు? గుర్తు చేసుకొని నాకు 0866-2438-148 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ డే, బ్యూటిఫుల్ సాంగ్ అండ్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ హ్యాపీ వెడ్డింగ్ నుంచి ప్లే చేశారు. అండ్ సాంగ్ ని పాడింది ధనంజయ్ అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది థమనసిస్ అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది శ్రీమణి. మనం నా మనసును మనసులో నేను ఒక క్వశ్చన్ అడిగాను, అంటే మీ లైఫ్లో మళ్ళీ కలవాలనిపించే వ్యక్తి ఎవరు, పర్సన్ ఎవరు, అంటే చాలా గ్యాప్ వచ్చి మళ్ళీ అరే రే వీణ్ కలిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా ఎవరో ఒకరిని, లేదా ఇప్పుడు మీ పక్కన లేకపోయి ఉండొచ్చు మీకు బాగా కావలసిన వ్యక్తి, సో వాళ్ళని కలవాలనిపించిన వ్యక్తిని ఎవరు, కలవాలనిపించే వ్యక్తి. నా చిన్ననాటి స్నేహితులందరినీ కలవాలని ఒకసారి కోరికగా ఉంది అని అంటూ జీవితంలో ఒకసారి నేను కలవాలంట నాగమణి గారు అంటున్నారు. సూపర్ అండ్ చిన్ననాటి స్నేహితులు అని అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానగిరాజు సూపర్ అండ్ రాజన్ సిరిసిల్ల జిల్లా చీర్లమంచ గ్రామం నుంచి వేమి పరశురాములు పద్మ బావమర్ది గారిని కలవాలని ఉందంట అండ్ కానూరు నుంచి తాతారావు గారు జవాబు నా చిన్ననాటి స్నేహితుడు శ్రీను అని అంటూ అండ్ ఆకాశవాణి మిత్రులు అని చెప్పవచ్చు మీతో సహా అని అంటూ కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం రాయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటూ ఓకే ప్రశ్న సూపర్ గా ఉంది కానీ ఏం రాయాలో అర్థం కాలేకపోతుందంట నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనిద్దీన్ స్నేహాబాను జనిద్దీన్. సో ఆలోచించండి లోపు ఇంకా టైం ఉంది చెప్పడానికి ట్రై చేయండి. అండ్ కనకారావు గారు పెడన నుంచి పాలిటెక్నిక్ బ్యాచ్ అందరినీ కలవాలనుందంట అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి నేను చదువుకునే రోజుల్లో మా ఫ్రెండ్ రాణిని ఇప్పుడు కలవాలనుకుంటున్నా సూపర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు మా పెదనాన్నగారి అబ్బాయిలు ఒకరు కెనడాలోను ఒకరు అమెరికాలోనూ ఉంటారు మా ఇంట్లో ఏ ఫంక్షన్ వాళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు అప్పుడు అనుకుంటా వారు వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుందంట సూపర్ అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పాలరాజు గారు మన విజయవాడ దేవీనగర్లో ఓకే సత్యనారాయణ గారు నా గురువు గారు ఒక మాటలో చెప్పాలంటే కలిసి చాలా రోజులైంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారంట సూపర్ అండ్ నేను జాబ్ చేసేటప్పుడు నా సబార్డినేట్స్ అని అంటూ కన్నమెల్ల సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి సూపర్ అండ్ కడప ఆకాశవాణిలో పనిచేస్తున్న రవికుమార్ రెడ్డి గారు 2019లో కలిశాను 7 సంవత్సరాల గ్యాప్ వచ్చింది మళ్ళీ కలవాలని మనసులో ఉంది అని అంటూ ఎవరు పంపించారు సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నుంచి సూపర్ అండ్ నా చిన్నప్పుడు క్లాస్మేట్ని మీట్ అవ్వాలి అని అనుకుంటున్నాను అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అండ్ కిషోర్జీ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ సుబ్బారాయుడిని ఓకే సుబ్బారాయుడు రైల్వే ఇన్ 1998 మిస్సింగ్ స్టిల్ నో కాంటాక్ట్స్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిస్ కాల్ ఐ రిటైర్డ్ యాజ్ బ్యాంక్ మేనేజర్ అని అంటూ సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి సో మీరిద్దరు కలవాలని నేను కూడా కోరుకుంటున్నాను అందరూ కూడా ఎవరెవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మా అల్లుడు అని అంటూ వద్దిరాజు గారు నారాయణపేట నుంచి పంపించారు ఓకే నారాయణపేటలో ఉంటారు అని అంటూ పులిపాటి వెంకటేష్ గారు పంపించారు సూపర్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి క్రిజీ లాస్ట్ ప్రశ్నకు నా మాట సుమండి మాకైతే లైఫ్లో ఒకసారైనా మా ఫేవరెట్ ఆర్జేస్ని కలవాలి మాట్లాడాలని అనిపిస్తుంది పక్కనే విజయవాడ రేడియో స్టేషన్ బట్ కుదరడం లేదు ఎలా సో ఆలోచించండి మరి ఎలానో మీ ఫేవరెట్ ఆర్జెస్ అందరినీ కలవండి కలవాలని కోరుకుంటున్నాను నేను కూడా అండ్ అమూల్య నాకైతే అలా నా బెస్ట్ ఫ్రెండ్ అంతకన్నా చాలా ఎక్కువ సో

అని చాలా మిస్ అవుతున్నా, తనని కలవాలని ఉంది. నేమ్ నిర్మల, ఇంటర్ ఫ్రెండ్స్, సో హాస్టల్లో కలిసి ఉన్నాం. ఇప్పుడు తనకి మ్యారేజ్ అయ్యి హైదరాబాద్లో ఉంటుంది. నో ఫోన్ కాల్స్, నో మెసేజెస్, బట్ ఎప్పటికీ ఐ మిస్ హర్. అరే రే, మీరు కలవాలని కోరుకుంటున్నాను నేను కూడా. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి, పెద్ద మావయ్యని కలవాలంట. అండ్ ఎస్, ఒక వ్యక్తిని కలవలేకపోతున్నాం, కలుస్తానో లేదో అసలు మీట్ అయ్యిందే లేదు ఫోన్లో, చాటింగ్ తప్ప. ఆర్ బాండింగ్ అనొచ్చు, ఫ్రెండ్షిప్ అనొచ్చు, మరి 9 ఇయర్స్ నుంచి అని అంటూ. సో అది సంగతి. కిషోర్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, నా చిన్ననాటి స్నేహితుల్ని కలవాలని ఉంది అని అంటూ. నిజామాబాద్ వీక్లీ, సారీ, నిజామాబాద్ నుండి ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనీద్దీన్ స్నేహ బాణం జరిగింది. ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను, బట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులలో రహదారులు, వంతెనలు, సొరంగ మార్గాల నిర్మిస్తూ దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ నేడు వ్యవస్థ 67వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రైతులు కీలకమని, దేశంలో పండ్ల ఉత్పత్తి, నాణ్యత పెంపు, ప్రాసెసింగ్, ఎగుమతులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. లక్నోలో జరుగుతున్న ఫ్రూట్ హారిజన్ 2026లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. దేశంలోనే తొలిసారిగా భారతీయ రైల్వే క్యూలో నిలబడాల్సిన పని లేకుండా ఇంటి వద్ద నుంచే పార్సిలను బుక్ చేసుకునేలా దక్షిణ మధ్య రైల్వే రైల్ పార్సిల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్టంలో రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తేనే రాష్టానికి గరిష్ట ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిద్దామని, సచివాలయంలో జరుగుతున్న స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలపై కలెక్టర్ల సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉన్నత విద్య వరకు అన్ని విభాగాల పనితీరును ఒకే డాష్బోర్డ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యార్థుల హాజరు, డ్రాపౌట్లు, మధ్యాహ్న భోజనం వంటి కీలక అంశాలను ఇందులో పొందుపరిచినట్లు చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి 2028 నాటికి హర్ ఘర్ జల్ లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అనకాపల్లి కలెక్టరేట్లో డీఆర్ఓ సుబ్బలక్ష్మి ఘన నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఒక విప్లవాజ్ఞి అని, ఆయన మరణం దేశవ్యాప్తంగా స్వాతంత్ర కాంక్షను రగిలించిందని ఆమె పేర్కొన్నారు. స్వశక్తితో నిలబడేందుకు బ్యాంకు లింకేజీ, శ్రీనిధి, ప్రధానమంత్రి ఉపాధి కల్పన తదితర ప్రభుత్వం అందించే బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని వెలుగు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సింగయ్య పిలుపునిచ్చారు. రిజర్వు బ్యాంక్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో ఆఫీసర్ గ్రేడ్ బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 20. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఇంటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:12 అండ్ చెడ్డి దోస్తులను కలవాలని ఉందంట. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, సూపర్. అండ్ అలాగే హాయ్ కిషోర్ గారు, గుడ్ ఈవినింగ్, హోప్ యు ఆర్ గుడ్. మై స్కూల్ ఫ్రెండ్ ఉమాదేవి, తను లండన్ వెళ్ళింది, సో తనని కలవాలని ఉంది చాలా అని అంటూ ఆసియా, సూపర్, తనను కలవాలని నేను కూడా కోరుకుంటున్నాను అండ్ నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ అమూల్య, మరి మీరు చెప్పండి అంట. నాకు ఎవరిని కలవాలని ఉంది? సో నాకు మళ్ళీ మా అమ్మని కలవాలని ఉంది, అది సంగతి. అండ్ జయంతి అల్వాల్, చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఎప్పుడు వాళ్ళ సన్ మ్యారేజ్కి ఇన్వైట్ చేశారు. చిన్నప్పుడు నా ఫ్రెండ్, ఓకే, చిన్నప్పుడు నా ఫ్రెండ్, ఇప్పుడు మా సన్ వాళ్ళ సన్ మ్యారేజ్కి ఇన్వైట్ చేశారా? నాకైతే క్లియర్గా అర్థం లేదు మీ మెసేజ్ అయితే. అండ్ హాయ్ అంటూ పంపించారు, హాయ్ మీకు కూడా, బట్ మీ పేరు ఊరు ఏమీ లేదు. మీరు చివరిలో అడిగిన 5వ ప్రశ్న 6వ ప్రశ్న అత్యంత అమూల్యంగా అద్భుతంగా ఉంది అని అంటూ, మీకు మా ప్రత్యేక అభినందనలు అంటూ, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మా అమ్మ జనిదిన్, స్నేహభావన జనిదిన్, థ్యాంక్ యూ సో మచ్. మీ చిన్ననాటి స్నేహితుల్ని కలవాలనుందంట, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా మాస్టర్ శ్రీ రామారావు గారిని కలవాలని అనుకుంటున్నాం, కానీ ఆ పని జరగడం లేదు, ఎదురు చూస్తూ అని అంటూ రఘుబీర్ సింగ్ గారు, కలవాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, ఈ 4-5 సంవత్సరాల నుంచి పరిచయం అయిన ఆన్లైన్ ఫ్రెండ్స్లో కొందరిని, రేడియో మిత్రులు మరియు మీ ఆర్జెస్ అందరినీ ఒకసారి కలవాలి, కలిసి మాట్లాడాలి అని అనిపిస్తుంది. ఎందుకో మరి, గుడ్, లాస్ట్ 2 క్వశ్చన్స్ అంట. సో మనసుకి హత్తుకుంటే కదా, అందుకే ఈ క్వశ్చన్స్ బాగా నచ్చినాయి అనమాట. బేసిక్గా ఎలాంటి అడగాలని ఉంటుంది, బట్ చూద్దాం, ఈసారి ట్రై చేద్దాం, ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, ఈరోజు కుదిరింది. అండ్ మిమ్మల్ని కలవచ్చా అంటే, మీరే అన్నారుగా మీ ఫేవరెట్ ఆర్జెస్ని కలవచ్చు అని, సో మాకు ఛాన్స్ ఇస్తారా, బికాస్ మీరు మా ఫేవరెట్ ఆర్జే కదా అంటూ, లాస్ట్ 2 క్వశ్చన్స్ సూపర్ అని అంటూ, నాకు భలే నచ్చాయి అంటూ పంపించారు. ఎవరు, అమూల్య, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, ఎప్పుడైనా కుదిరితే డెఫినెట్గా ట్రై చేద్దాం. అండ్ నేను 6th క్లాస్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ తనే నాతో మాట్లాడింది, అండ్ సో అందుకే నాకు తనంటే ఇష్టం చాలా అంటూ ఆసియా, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ అందరూ ఆకాశవాణి శ్రోతలు ఒకే చోట చిక్కితే చూడాలని ఉంది, జతగా కిషోర్ గారు చిక్కితే ఇంకా చాలా బాగుంటుంది అని అంటూ, శ్యామల ప్రకాష్ చిన్న తిరుపతి నుంచి, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఆ రోజు వస్తే డెఫినెట్గా కలవడానికి చూద్దాం మరి, ఆ దేవుడి దయవల్ల. అండ్ హాయ్, ఐఎమ్ ఏంజల్ అని అంటూ, మైలవరం నుంచి, మీ పేరే ఏంజలా? ఐ లైక్ టు మీట్ మై ఫ్రెండ్ ఎలీనానా, ఎలైనానా? మీ పేరే డిఫరెంట్గా ఉందంటే మీ ఫ్రెండ్ పేరు ఇంకా డిఫరెంట్గా ఉందన్నమాట, అది జరిగితే. అండ్ 8:06:27 స్టూడియోలో టైం, నాకు వచ్చిన మెసేజెస్ అయితే ఇవి, మనసును మనసేలో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మనసును మనసే ఈరోజు. సో ఇప్పుడైతే డ్యూయెట్ డ్యూయెట్కి వెల్కమ్ చెప్పేస్తూ, బ్యాక్ టు బ్యాక్ లవ్లీ డ్యూయెట్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టడీ ఉంటూ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మన అందరి వాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో 9 దశాబ్దాలుగా ప్రజల జీవితాల్లో భాగమై విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాచారాన్ని అందిస్తూ ప్రసార రంగంలో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది ఆకాశవాణి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించి అందించిన మేలిముత్యాల్లాంటి కార్యక్రమాల్లోని కొన్ని ఆణిముత్యాలను మే 1వ తేదీ నుంచి మే 31 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ మీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
2: ట్యూన్ చేసావా?
3: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:29:25. మరికొద్ది సేపట్లో అంటే 8:30 తెలుగులో వార్తలు వింటారు.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు నేటితో ఏడాది పూర్తయింది. సరిహద్దు ఉగ్రవాదానికి అందిస్తున్న ప్రోత్సాహకానికి పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో భారత్ తగిన విధంగా సమాధానమిచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నూతన కార్మిక చట్టాల కింద 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ కేబినెట్ను గవర్నర్ ఆర్ఎస్ రవి ఈరోజు రద్దు చేశారు. లక్నోలోని ఏక్నాథ్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వివరాలు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశం సాధించిన అసాధారణ విజయం మన సాయుధ దళాల సాటిలేని ధైర్య సాహసాలను ప్రతిబింబిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మన సైనికుల శౌర్యం, త్యాగం, వృత్తి నైపుణ్యానికి ఈరోజు దేశం సెల్యూట్ చేస్తోందని రాష్ట్రపతి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ సార్వభౌమాధికారానికి, పౌరుల భద్రతకు ముప్పు కలిగించే శక్తులకు వ్యతిరేకంగా భారత్ సంకల్పాన్ని చాటి చెప్పిందని అభివర్ణించారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ఉగ్రవాదాన్ని తుదిముట్టించే విషయంలో భారతదేశం నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. పెహల్గాంలో అమాయక భారతీయులపై దాడి చేసిన వారికి మన సైన్యం తగిన బుద్ధి చెప్పిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత ఉక్కు సంకల్పాన్ని, జాతీయ భద్రత పట్ల రాజీలేని నిబద్ధతను ఈ ఆపరేషన్ ప్రతిబింబిస్తుందన్నారు. వీర జవాన్ల పరాక్రమానికి యావత్ దేశం గర్విస్తూ వారికి జేజేలు పలుకుతోందని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. సరిహద్దు ఉగ్రవాదానికి అందిస్తున్న ప్రోత్సాహకానికి పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో భారత్ తగిన విధంగా సమాధానమిచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ గత కొన్ని దశాబ్దాలుగా ఒక సాధనంగా వాడుకుంటోందని చెప్పారు. ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకునే పూర్తి హక్కు భారతదేశానికి ఉందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రపంచ పోరాటాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తూనే ఉంటుందని రణధీర్ జైస్వాల్ ఉద్ఘాటించారు.
1: We are marking the first anniversary of Operation Sindoor. The entire world saw the Pahalgam terrorist attack for what it was. We gave a befitting reply to Pakistan for its sponsorship of cross-border terrorism. The world knows that cross-border terrorism has long been used by Pakistan as an instrument of state policy. We in India have every right to defend ourselves against terrorism. We will continue to work to strengthen the global fight against terrorism.
0: అదేవిధంగా సింధు జలాల ఒప్పందంపై ఆయన మాట్లాడుతూ, పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి నిరంతరం మద్దతు ఇస్తున్నందువల్ల ఆ ఒప్పందం నిలిపివేయబడిందని తెలిపారు. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ తన మద్దతును సంపూర్ణంగా విరమించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. నూతన కార్మిక చట్టాల కింద 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం దేశవ్యాప్తంగా వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు ప్రారంభించారు. న్యూఢిల్లీలోని ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశ కార్మిక వర్గం, యువశక్తి పట్ల గౌరవం గణనీయంగా పెరిగిందని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, దాని ఫలితంగా నిరుద్యోగ రేటు సుమారు 3.2% తగ్గిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం వృత్తిపరమైన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో, భారతదేశ కార్మిక వర్గానికి సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి తీసుకురావడంలో ఒక కీలక ముందడుగని మన్సుఖ్ మాండవీయ వివరిస్తూ,
2: 40 ఇయర్స్ सभी श्रमिक को साल में एक बार हेल्थ चेकअप की गारंटी दी थी. एक गारंटी का इम्प्लीमेंटेशन का प्रारंभ आज से सारे देश में हुआ है. देश के सभी श्रमिक को ईएसआईसी की हॉस्पिटल के द्वारा उसका हेल्थ चेकअप करा जाएगा. कई ऐसी बीमारी जो प्राइमरी लेवल पर ही संज्ञान में आ जाएगी तो उसका इलाज करके देश के हमारे श्रमिक का स्वास्थ्य को सुनिश्चित करा जाएगा कि आप ईएसआईसी हॉस्पिटल की मुलाकात लेके आपका हेल्थ चेकअप करवाइए, स्वास्थ्य को सुनिश्चित.
0: 5 ఏళ్ల కాలపరిమితి ముగియడంతో పశ్చిమ బెంగాల్ కేబినెట్ను గవర్నర్ ఆర్ఎన్ రవి ఈరోజు రద్దు చేశారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ దక్కించుకోనప్పటికీ ముఖ్యమంత్రి పదవికి ఆమె రాజీనామా చేయకపోవడంతో గవర్నర్ మంత్రిమండలిని రద్దు చేశారు. శనివారం ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది. మొత్తం 293 స్థానాలకు గాను 207 సీట్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించి మెజారిటీ దక్కించుకున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు రేపు ఎన్నుకోనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా జనని పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రారంభించింది. ప్రత్యుత్పత్తి వయస్సులో ఉన్న మహిళల డిజిటల్ ఆరోగ్య రికార్డులు సమగ్ర పర్యవేక్షణకు ఈ జనని డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఇప్పటివరకు ఈ ప్లాట్ఫామ్లో 1,34,00,000 మంది లబ్ధిదారులు నమోదు చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రసవానికి ముందు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశు సంరక్షణ, చిన్నపిల్లల సంరక్షణ, అలాగే కుటుంబ నియంత్రణ వంటి మాతా శిశు ఆరోగ్య సేవలకు అంతరాయం లేకుండా పర్యవేక్షించడం దీని ప్రధాన లక్ష్యం. ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఐసీఏఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ సిఐఎస్హెచ్లో నిర్వహించిన ఫ్రూట్ హారిజాన్ 2026 సదస్సులో కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం ఉత్పత్తిని పెంచడం మాత్రమే ఇకపై సరిపోదని, ప్రపంచ పండ్ల మార్కెట్లో బలమైన గుర్తింపును నెలకొల్పడానికి భారత్ ఇప్పుడు నాణ్యత, నిల్వ సామర్థ్యం, ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, ఎగుమతుల ప్రమాణాలపై కృషి చేయాలని చెప్పారు. వ్యవసాయం ఇకపై కేవలం పొలాలకే పరిమితం కాకూడదని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ, ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు మొత్తం సరఫరా గొలుసును బలోపేతం చేయడం ప్రస్తుతం చాలా అవసరమన్నారు. దేశంలో పండ్ల ఉత్పత్తి, నాణ్యత పెంపుదల, ప్రాసెసింగ్, ఎగుమతులను ప్రోత్సహించడమే ఈ సదస్సు లక్ష్యమని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
3: ఆమ్ ఉత్పాదిత కర్తే ఔర్ జిత్ని అచ్చీ క్వాలిటీ కా కర్తే దునియా మే నహీ హోతా. ఆమ్ హో, అంగూర్ హో, కేలా హో, లీచీ హో, లేకిన్ ఎక్స్పోర్ట్ హమారా కాఫీ కమ్ హై. హమ్ యే చాహతే హై కే హమారే ఫల్, హమారీ సబ్జియాం, ఉన్కా నిర్యాత్ బఢేగా తో కిసానో కీ ఆయ్ భీ బఢేగీ ఔర్ విదేశీ ముద్రా భీ హమారే దేశ్ మే ఆయేగీ, రోజ్గార్ కే అవసర్ భీ బఢేంగే.
0: బీహార్ కేబినెట్లో నూతన మంత్రులుగా పలువురు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 32 మంది మంత్రివర్గంతో కూడిన పూర్తిస్థాయి ప్రభుత్వం కొలువు తీరింది. భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యునైటెడ్ జేడీయూ ఇతర పార్టీలతో కలిసి బీహార్లో ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ మంత్రివర్గ విస్తరణలో మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్కు చోటు దక్కింది. ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 15, జేడీయూకు 13, రామ్విలాస్ ఎల్జీపీకి 2, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం పార్టీలకు ఒక్కో మంత్రి పదవి లభించాయి. పాట్నాలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డాలు హాజరయ్యారు. ఉమ్మడి సముద్ర జలాల్లో సంక్షోభ సమయాల్లో వేగవంతమైన సహాయం భద్రతకు హామీ ఇస్తూ భారతదేశం నేడు స్థిరత్వానికి ఒక దృఢమైన స్తంభంగా నిలుస్తోందని కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 10వ హిందూ మహాసముద్ర డైలాగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సురక్షితమైన, సుసంపన్నమైన హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని క్రియాశీలకంగా తీర్చిదిద్దుతోందని చెప్పారు. గ్లోబల్ సౌత్ కోసం పటిష్టమైన సముద్ర వాతావరణాన్ని నిర్మించడానికి అత్యంత నిర్మాణాత్మకమైన హిందూ మహాసముద్ర తీర ప్రాంత అధ్యక్ష పదవి కోసం భారత్ ఎదురుచూస్తోందని తెలిపారు. దేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థకు సంబంధించిన ప్రధాన నివేదికను నీతి ఆయోగ్ ఈరోజు విడుదల చేసింది. పాఠశాల ప్రవేశాలు, విద్యార్థుల నమోదు, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత తత్వం, అభ్యాసన ఫలితాలు వంటి కీలక అంశాల ఆధారంగా భారతదేశ పాఠశాల విద్యా వ్యవస్థపై ఒక దశాబ్దం పాటు చేసిన సమగ్ర విశ్లేషణను ఈ నివేదిక అందిస్తుంది. 13 సమగ్ర సిఫార్సులతో కూడిన వివరణాత్మక కార్యాచరణను ఇది తెలియజేస్తుంది. ఇందులో 8 వ్యవస్థాగత సిఫార్సులతో పాటు 5 విద్యా సంబంధిత సిఫార్సులు కూడా

0: ఉన్నాయి. ఇవి మిశ్రమ పాఠశాలలు, హేతుబద్ధీకరణ ద్వారా పాఠశాల నిర్మాణాన్ని సంస్కరించడం వంటి పాఠశాల మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాయి. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏక్నాథ్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జైంట్స్ 9 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 95 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు నేటితో ఏడాది పూర్తయింది. సరిహద్దు ఉగ్రవాదానికి అందిస్తున్న ప్రోత్సాహకానికి పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో భారత్ తగిన విధంగా సమాధానమిచ్చిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. నూతన కార్మిక చట్టాల కింద 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:43. అండ్ మనము నా డ్యూయెట్ డ్యూయెట్ లో లవ్లీ డ్యూయెట్స్ వినిపించాను అండ్ వినిపిస్తూనే ఉంటాను. ఇంకొక లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఐ నుండి ప్లే చేస్తున్నాను. వింటూ స్టూడియో

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:49:20. మనము నామ్ డ్యూయట్ డ్యూయట్ లో లవ్లీ సాంగ్స్ వింటూ అండ్ నెక్స్ట్ ఫ్రమ్ ద మూవీ మజిలీ నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది గోపి సుందర్. ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ యోర్ క్రిష్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:27. వెల్కమ్ చెప్పేద్దాం మధుర స్వరాలకి. ముందుగా మీ అందరి కోసం ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తాను వింటూ స్టూడియో.

0: ఉదయం 11 గంటలకు విజయవాడ ఏమీటర్లు మరియు రెయిన్బో ఎఫ్ఎం 102.2 ఛానల్లో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వినవచ్చు.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

హరిహరన్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ సీను నుంచి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది మెలోడీ బ్రహ్మ మణిశర్మ అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది వేటూరి సుందరరామూర్తి. కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంటాయి అలాగే బ్యూటిఫుల్ గా అనిపిస్తాయి, అలాంటిదే శంకర్ అండ్ ఏఆర్ రెహమాన్ కాంబినేషన్. స్టోరీ ఏదైనా సరే మ్యూజిక్ మాత్రం డెఫినెట్ గా మెస్మరైజ్ చేస్తుంది. జెంటిల్మెన్, జీన్స్, ప్రేమికుడు, ఒకే ఒకడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. మరి ఈ కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ నుండి బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను మధుర స్వరాలలో వింటూ స్టూడియో.

మనము నా మధుర స్వరాలలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఫ్రమ్ ద మూవీ రావోయి చందమామ నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ని కంపోజ్ చేసింది మెలోడీ బ్రహ్మం మణిశర్మ. అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది వేటూరి సుందరరామూర్తి. ప్రేమకి నిజంగా జన్మలుంటాయా? మనసులు ముందే ఎక్కడో కలిసిపోయి ఈ జన్మలో మళ్ళీ ఒకరిని ఒకరు వెతుక్కుంటాయా? ఇలాంటి ఒక అందమైన భావాన్ని ప్రతి లైన్లో ముద్దుగా మోసుకొచ్చిన మెలోడియస్ జర్నీ ఒక పాట. అదే ఏ జన్మదో ఫ్రమ్ ద మూవీ రక్షణ. ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన సాంగ్ ని పాడింది ఎంఎం కీరవాణి అని చిత్ర. ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టూడియో వివిధ భారతి FM 101.3 అండ్ మనము నా మధుర స్వరాలలో

వింటున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:43:10. ప్రేమను మాటల్లో చెప్పలేని వాళ్ళు పాటలో తన మనసును దాస్తారు. అలాంటి ప్రేమ భావాలకు అద్దం పట్టిన గీతమే ఇదే నా మొదటి ప్రేమలేఖ. ఫస్ట్ టైం మనసు ఎవరినో చూసినప్పుడు వచ్చే ఆ తీయని గుబులు చూపుల్లో మొదలై ఊహల్లో పెరిగి చివరకు ప్రేమలేఖగా మారే ఆ అందమైన ప్రయాణాన్ని ఈ పాట ఎంతో మృదువుగా మనసుకు చేరుస్తుంది. ప్రతి పదం ఓ ప్రేమ జ్ఞాపకం, ఆ స్వరం ఓ హృదయ స్పందనలా వినిపిస్తుంది అనిపిస్తుంది. ఇదే పాట మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టూడియో.

ముందుగా మీ అందరికోసం అనురాగం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాటకు సంగీతం పెండ్యాల, రచన సి నారాయణ రెడ్డి.

0: లక్ష్మణులను సామాన్యులని ఎల్చి వల్చి పదని భంగపడదే శూర్పణఖ.
1: ఓహో సుపనదా.

మనము నాం ఆపాత మధుర గీతాలు వినిపించని రాగాలేను. తర్వాత వినబోయే పాట ప్రేమించి చూడు చిత్రం నుంచి పిబి శ్రీనివాస్ పి సుశీల ఆలపించిన ఈ పాటకు సంగీతం మాస్టర్ వేణు, రచన ఆత్రేయ.

వింటున్నారు ఆపాత మధుర గీతాలు వినిపించని రాగాలే. తర్వాత వినబోయే పాట కీలుబొమ్మల చిత్రం నుంచి పిఠాపురం జమునారాణి ఆలపించిన ఈ పాటకు సంగీతం ఎస్పి కోదండపాణి, రచన కొసరాజు.

తమ్మమ్మ ఆడవాళ్ళ నమ్మరాదు నమ్మరాదు, తమ్మమ్మ ఆడవాళ్ళ నమ్మరాదు నమ్మరాదు. తలుపు పెళుగులాను చూచి తబ్బిబ్బై పోరాదు, శనగలు తింటూ బులబలు చేతిలోన పెడతారు, శనగలు తింటూ బులబలు చేతిలోన పెడతారు. మనసులోన ఒకటి పై మాటలోన ఒకటి, అది ఇప్పుడైనా తెలిసింది నా బోటికి. ఇక ఎవరి గతి ఇంతే లేము మాటికి, ఇక ఎవరి గతి ఇంతే లేము మాటికి. ఎందుకో

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో మల్లది శ్రీరామప్రసాద్ గారి గానంలో భద్రాచల రామదాస కీర్తనలు విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి వివి దుర్గా భవాని, మృదంగం శ్రీ ఎన్ఎస్ కళ్యాణరామన్.